ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 1వ తేదీ బుధవారం. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

వెంకటేశ్వరుని కటివరద హస్తాలలు ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మం, వేదాలలో సారా, శాస్త్రాలలో పరమార్థము.

0: ఋషులు అన్న మనకు సమయానుకూలంగా మంచి మార్గమును చూపిస్తూ మనలను నడిపిస్తూ ఉన్నవారే, అంటే గురువులు, పెద్దలు, తల్లిదండ్రులు మొదలైన వారు ఈ కోవకు చెందుతారు. మనం ఏమి చేయాలన్నా మనకు ఒక పుట్టుక వ్యవస్థ ఉండాలి. అలా ఉండాలంటే మనకు దోహదపడేది తల్లిదండ్రులే, తల్లి తర్వాతనే అందరూ. తల్లి ఉండాలంటే ఎంతో పుణ్యము ఉండాలి. పుట్టినప్పుడు తల్లి అందరికీ ఉంటుంది, చివరిదాకా ఉండేది ఏ కొందరికో. తల్లి అనునది ఒక పవిత్రమైనటువంటి స్వరూపము. మనకు జన్మనిచ్చినప్పుడు తన చావును కూడా లెక్కించక మనకు జన్మనిస్తుంది. అందుకే మనము ఆమె మనసును నొప్పించకుండా నడుచుకోవాలి. పుట్టిన ప్రతి ఒక్కరూ అమ్మను, అమ్మ అను పిలి తీయని పిలుపును తెలియని వారు ఎవరూ ఉండరు. అటువంటి మాధుర్యమును పొందిన వారిలో దేవుడు కూడా ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డయే. ఇంకొక తల్లి ఒడిలో పెరిగి ఆ మాధుర్యాన్ని కూడా చవిచూశాడు ఈ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాక తండ్రి కూడా ఒక గురువే. అతను పిల్లలను ఎలా నడవాలి, ఎలా ఎదగాలి, బయట ప్రపంచంలో ఎలా తిరగాలి, ఎలా మంచి పనులు చేయాలి, బిడ్డలు తప్పుదారిన పడితే శిక్షించి వారిని సక్రమమైనటువంటి మార్గములో ఉండేలా తీర్చిదిద్దే వ్యక్తి తండ్రి. అందువలన తండ్రి కూడా గురుతుల్యుడే. భగవంతుడు ఎక్కడో లేడు, మన ఇంటినందే, మన ముందే ఉన్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే భగవంతుని ప్రతిరూపాలు. సృష్టిలో అత్యుత్తమైనటువంటి స్థానము జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులకే ఇచ్చినారు. వారి కోరికలను చంపుకొని బిడ్డల కోరికలు తీరుస్తారు. వారు అన్ని దశల యందులు తోడుగా ఉంటారు. అటువంటి వారు భగవంతుని రూపాలు కారా. అటువంటి వారిని నేటికి సమాజం నందు ఎటువంటి స్థానం ఉన్నది? వార్ధక్యంలో వారి జీవితము సవ్యంగా సాగుచున్నదా? వారికి ఉన్నదంతా మనకు దారపోసి వారు ముసలివారైతే వారి ఉనికిని కూడా భరించలేకపోతున్నది నేటి సమాజము. మారుతున్న సమాజములో వారి తండ్రిని కూడా ఖరీదు కడుతున్నాడు నేటి మానవుడు. వార్ధక్యంలో తల్లిదండ్రులు బిడ్డల నుండి కోరుకునేది ప్రేమ, ఆప్యాయత, అభిమానము. కానీ వారు ఎంత సంపాదించారు అన్నది కాదు. ప్రేమతో అమ్మా నాన్న అని పలకరించితే చాలా సంతోషిస్తారు వారు. చాలామంది విదేశాలకు వెళ్ళి కొన్ని పరిస్థితులు అనుకూలించక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించుచున్నారు. ఒక తల్లి 10 మంది పిల్లలను ఎంతో కష్టపడి పెంచగలుగుతుంది, కానీ ఆ 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లి తండ్రిని చూసుకోలేరు. ఈ చర్య పిల్లలకు అవమానకరము, కానీ వృద్ధులకు కాదు. కానీ అందరి పిల్లలు అటువంటి వారు కారు, కొందరే అటువంటి వారు. హిమవంతుని కుమారుడు మైనాకుడు. ఒకసారి దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను అన్నింటినీ నరుకుతూ రాసాగాడు. ఆ పరిస్థితిలో హిమవంతుడు మూర్చపోగా హిమవంతుని కుమారుడైనటువంటి మైనాకుడు తండ్రికి ఏమాత్రమూ రక్షణగా నిలబడక పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. అలాగే నేటి తరములో కొంత మేరకు ఇటువంటి మైనాకులు ఉన్నారని స్పష్టమగుచున్నది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని చదివించి గొప్పవారిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు వారు సత్తువ క్షీణించి వృద్ధాప్యములో పట్టించుకోకుండా పారిపోతున్నారు. తమ జన్మకు కారణమైన మరియు ఉన్నతికి కారణాన్ని బట్టి జననీ జనకులను అలక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం వారికి అతీతంగా ముందుకు సాగిపోతున్నారు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు మన ప్రాణం ఉన్నంత వరకు శ్రవణ కుమారుని వలె వారి సేవల్లో తరించాలి. అంతేకాని వారు దండించినంత మాత్రాన మనము చిన్నపోన అవసరం లేదు. సత్పురుషులు, గురువులు, పెద్దలు సమయానుకూలంగా కఠినము మాటలు ఆడినప్పటికీ మంచి ప్రయోజనం కలుగజేయుచున్నారు. అట్లే అది ఎట్లనినా వర్షించుచుటకు ముందుగా మేఘుడు ప్రాణమ్ములకు భయం కలిగించినట్టు గర్జన చేసిన వర్షము వలన సమస్త జీవులు తృప్తి కలుగుచున్నాయి. అదేవిధంగా గురువులు, పెద్దలు సద్బుద్ధితో సమయానుకూలంగా వారు వాడినటువంటి కఠిన వాక్యములు మనకు చాలా మేలు కలిగజేయుచున్నాయి. అదేవిధంగా శిష్యులు, బిడ్డలు, చిన్నవారలో ఎంత తప్పు చేసినను తల్లిదండ్రులు, గురువులు వారిని క్షమించి సరైన మార్గంలో నడుపుటకు ఇష్టపడుచున్నారు. అది ఎట్లనినా మానవులు తనను హలముచే దుక్కి దున్ని కష్టపెట్టినను భూమాత విత్తనములను చెట్టుగా మార్చి పంటలను పండించి సర్వజనోపకారం చేసినట్లుగా సత్ఫలితమును అందించుచున్నది. కావున మనము తల్లిదండ్రులు, గురువులు, సత్పురుషులు కఠిన మాటలాడక వారి బోధనలను వింటూ ఆచరిస్తూ సన్మార్గంలో నడిచిన ఉత్తమ గతికి చేరుకోగలుగుతాము. కావున శాస్త్రములలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ప్రవచించినారు. కావున తల్లిదండ్రులను, గురువులను, సత్పురుషులను, వృద్ధులను నిర్లక్ష్యం చేయక వారు చెప్పిన మాటలను పెడచవని పెట్టకుండా పాటించవలనటువంటి మనవి.
1: వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి జి అరుణాకుమారి.

మీరింతవరకు భక్తి రంజనీ కార్యక్రమంలో నామరామాయణం విన్నారు. గానం ఉన్ని కృష్ణన్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి జి అరుణాకుమారి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్దెపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి యు రజనీ గారు తెలియజేస్తున్న వివరాలు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయం అనగా ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన సహజ వనరులు అనగా ఆవు పేడ, మూత్రం, వర్మి కంపోస్ట్, ఆకు తుక్కి మొదలగునవి ఉపయోగించుకొని నేల సారాన్ని పెంపొందించుకొని పంట దిగుబడిని పొందడం. ఈ సేంద్రియ వ్యవసాయం మనకు కొత్తేమి కాదు, మన తాత ముత్తాతల నుండి కొనసాగుతూనే ఉంది. ఈ సేంద్రియ వ్యవసాయం ముఖ్య ఉద్దేశం మన రసాయన మన నేల యొక్క సారాన్ని పెంపొందించుకోవడం, భావి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నేలని అందించడం. ఈ సేంద్రియ వ్యవసాయం వలన సూక్ష్మజీవుల సంఖ్యను నేలలో పెంపొందించుకోవచ్చు. మన భావి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన తిండిని, ఆరోగ్యవంతమైన నేలని అందించడానికి ఈ సేంద్రియ వ్యవసాయం తోడ్పడుతుంది. సేంద్రియ వ్యవసాయంలో ఉన్న మెలకువల గురించి తెలుసుకుందాం. మొదటిగా నేలను తక్కువగా దున్నుకోవడం, అనగా నేలను తక్కువ లోతుకు దున్నుకోవడం వలన నేలలో ఉండే సూక్ష్మజీవులను, ప్లవనకారుల సంఖ్యను పెంపొందించుకోవచ్చు. నేల కోత నుండి, వర్షపు నీటి నుంచి, సూర్యరశ్మి నుంచి, గాలి నుంచి మనం మట్టి లోతుగా పోకుండా, నష్టపోకుండా కాపాడుకోవచ్చు. అవసరం మేరకే దుక్కి దున్నుకోవడం వలన నేల కోత నుంచి ముఖ్యంగా కాపాడుకోవచ్చు. మిశ్రమ వ్యవసాయం అనగా పంటలతో పాటు పాడి పశువులను కూడా పెంచుకోవడం. దీని వలన పరస్పరం సహకారం, అనగా పాడి పశువుల నుంచి వచ్చే ఆవు పేడ, మూత్రం వంటి సహజ ఎరువులను నేలకు ఉపయోగించుకోవచ్చు. దీని వలన సహజ ఎరువుల వాడకం పెంపొందించుకోవచ్చు. నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను, నేల యొక్క ఆరోగ్యాన్ని మనం ఈ సేంద్రియ వ్యవసాయం వలన కాపాడుకోవచ్చును. సేంద్రియ వ్యవసాయంలో కలుపు యాజమాన్యం. ఈ సేంద్రియ పద్ధతిలో కలుపు మొక్కలు విరివిగా చూస్తూ ఉంటాము. కలుపు మొక్కల యాజమాన్యం ముఖ్యంగా మన పంటలో వచ్చే కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో, ఏవి ఎక్కువగా వస్తున్నాయో అవి మాత్రమే సేకరించి వాటిని ఉడకబెట్టి వాటి నుంచి తీసిన రసాన్ని పిచికారీ చేసుకోవడం వలన ఎక్కువగా వచ్చే కలుపు మొక్కలను అరికట్టుకోవచ్చు. ఈ సేంద్రియ వ్యవసాయం వలన మన భావి భవిష్యత్తు తరాలకు మరియు వారి యొక్క జీవితానికి పునాది వంటిది ఈ సేంద్రియ వ్యవసాయం. ఈ సేంద్రియ వ్యవసాయంలో చీడపీడలను యాజమాన్యం చేసుకోవడం. సేంద్రియ వ్యవసాయంలో పంట మార్పిడి మరియు ఎర్రపంటలు వేయడం వలన మనం వివిధ పంటల్లో వచ్చే పురుగులను అరికట్టుకోవచ్చు, చీడపీడ వ్యాధులని అరికట్టుకోవచ్చు. ముఖ్యంగా వేరుశనగ పంటలో వచ్చే వివిధ రకాల పురుగులను అరికట్టుకోవడానికి వేరుశనగ పంటలో అలసంద, ఆముదం వంటి ఎర్రపంటలను వేసుకొని మన వేరుశనగ పంటను కాపాడుకోవచ్చు. అంతర పంటలు అనగా ఒక పంటతో పాటు మరొక పంటను కలిపి వేయడం. వివిధ పంటలను ఒకే పొలంలో వేయడం వలన అవి విడుదల చేసే రసాయనాలు అతిదేయి పంటను గుర్తించడంలో ఇబ్బంది పడడం వల్ల పురుగుల సంఖ్య తగ్గిపోతుంది. ఉదాహరణకు టమోటా పంటలో బంతి, దోస వంటి మొక్కలను వేయడం వలన పచ్చ శనగ పురుగును అరికట్టుకోవచ్చు. అనపకాయ సాగులో చేమంతి వంటి పంటలను వేసుకోవడం వలన

0: మొక్కు తొలుచు పురుగును అరికట్టుకోవచ్చు. ఇంకా ఈ సేంద్రీయ వ్యవసాయంలో వ్యాధి నిరోధక శక్తి గల పంటలను ఎన్నుకొని సాగు చేయడం వలన దిగుబడిని పొందవచ్చు. చాలామంది రైతు సోదరులు మనం చూస్తూ ఉంటాము, వారి యొక్క ఇంట్లో నుంచి వచ్చిన చెత్తను, పశువుల నుంచి వచ్చిన పేడ చెత్త అవన్నీ ఆరుబయటే వేస్తుంటారు. దీని వలన ఆ పదార్థాల్లో ఉండే తేమ శాతం తగ్గిపోయి సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది. దీనిని అరికట్టేందుకు ఆ వ్యర్థ పదార్థాలపై SSPని చల్లడం వలన ఆ సూక్ష్మజీవుల సంఖ్యను మనం పెంపొందించుకోవచ్చు, మరియు ఆ వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనను కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇంకా వెల్లుల్లి మరియు మిరప పౌడర్ని 200 మిల్లీలీటర్ల కిరోసిన్లో కలిపి 10 గ్రాముల సబ్బు నీటిలో 4 లీటర్ల వరకు చేసుకొని దీనిని ఈ మిశ్రమాన్ని మనం పిచికారీ చేసుకోవడం వలన కాండం తొలుచు పురుగులను నిర్మూలించుకోవచ్చు. అన్ని రకముల పురుగుల నివారణకు ఈ మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లి మెత్తగా నూరుకొని మిరపపిండిని 200 గ్రాములు వెల్లుల్లిలో 200 గ్రాముల మిరపపిండిని కలుపుకొని 200 మిల్లీలీటర్ల కిరోసిన్లో ఉంచి 24 రోజుల తర్వాత వడపోసి దానిని పిచికారీ చేసుకోవాలి. పంట మార్పిడి చేయడం వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పంట మార్పిడి చేయడం వలన పంట నేలలో ఉండే సారాన్ని పెంపొందించుకోవచ్చు. ఇంకా వివిధ వ్యాధుల నుంచి మన పంటను కాపాడుకోవచ్చు. వివిధ రకాల పంటలను, వివిధ వేర్లు లోతులు గల పంటలను ఎన్నుకోవడం వలన నేలలో ఉండే సారాన్ని మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో మరో ముఖ్యమైనది జీవన ఎరువులను ఉపయోగించుకోవడం. జీవన ఎరువులు అనగా రైజోబియం కల్చరు, అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్, భాస్వరం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ నాచు మొదలగునవి ఉపయోగించుకొని పంట దిగుబడిని పెంపొందించుకోవడం. మొదటి జీవన ఎరువు రైజోబియం కల్చర్. రైజోబియం కల్చర్ కంది, పెసర, మినుము, శనగ వంటి పుష్పజాతి పైర్లకు, వేరుశనగ, సోయాబీన్ వంటి నూనె జాతి మొక్కలకు, పిల్లి పెసర, ఉలవ వంటి పశుగ్రాస పైర్లకు ఈ రైజోబియం కల్చర్ని ఉపయోగించుకోవచ్చు. ఈ రైజోబియం 20 నుంచి 80 కేజీల వరకు నత్రజనిని ఎకరాకు స్థిరీకరించగలదు. దీని ప్రభావం వలన ఎకరానికి 20 నుంచి 30% వరకు దిగుబడిని పెంపొందించుకోవచ్చు. రైజోబియం వాడకం వల్ల పైర్లు బాగా అభివృద్ధి చెంది విస్తరించి వాటి వేర్లపై ఆరోగ్యకరమైన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో గల రైజోబియం బ్యాక్టీరియా గాలిలో గల నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందజేస్తాయి. వేరువేరు పైర్లకు వేరువేరు రైజోబియం కల్చర్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు రైజోబియం లెగ్యూమినేసియారం బటానీ వంటి పంటలకు ఉపయోగిస్తుంటారు.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం ప్రాధాన్యత గురించి యు రజనీ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 కావస్తున్నది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన

0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్టపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్టపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482.2 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం, అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసినా, మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే, మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా
0: ఉన్నాను.
4: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్

0: అజీవికా మిషన్ గ్రామీణ్ వివిజీ రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజీ రామ్జీ.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధన సంస్థలు పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమరమణికంఠ రఘు, శ్రీ మానస రంజన్.

ప్రధాన్. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 9:45 ప్రసారమవుతుంది. మరి ఈ ప్రసారంలో 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ, ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవంపై చావడి సంభాషణ వింటారు. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో భరణం గురించి న్యాయవాది శ్రీ ఎం నాగశ్యామ్ కిరణ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 ఇళయరాజా గారు సంగీతం అందించిన చిత్రాల నుండి పాటలు వింటారు, 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు, 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్నటిరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సాంకేతిక సహకారం శ్రీ అమరమణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. 10:00 దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి ఎం శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్. పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:25 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ జి నాగిరెడ్డి బృందం వారు పాడిన కోలాటం పాటలు, అనంతరం శ్రీమతి ఎం వెంకటలక్ష్మి బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 ప్రేమకు చిరునామా నాటిక, ప్రేమకు చిరునామా ఇది నాటిక రచన డాక్టర్ జె వరలక్ష్మి, నిర్వహణ శ్రీమతి ఎల్ఎం రాజు సరోజా నిర్మల. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో

తెలుగు సినిమా పాటలు. ఇవి నేటి ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఛానల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. బీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: జనజాతీయ విశ్వవిద్యాలయ సే విశేష రూప సే ఏ అపేక్షా భీ కీ జాతీ హే కీ వే జనజాతీయ భాషా బోలియాం కే సంరక్షణ పర్ మిషన్ మోడ్ మే కామ్ కరేంగే. ముజే బతాయా గ్యా హే కీ సంస్థా కే ట్రైబల్ స్టడీజ్ విభాగ్ ద్వారా కుయీ ఔర్ సావరా సమేత్ అనేక జనజాతీయ బోలియాం కే డాక్యుమెంటేషన్ కో లేకర్ కే ఇసి ప్రకార్ సే జమీనీ కార్య కియా జా రహా హే.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్ధం, లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం 15 జూలై వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉప

0: శమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్పిజి ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లను బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకువెళ్లింది. టెక్సస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించింది. విబిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 58వ శ్లోకం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి

మచ్చిత్తః. బుద్ధిని నా మీద నిలుపుకుని నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించినట్లయితే, మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం వలన సర్వ సమస్తమైన దుర్గాణి సంసార బంధహేతువులైన కష్టాలను తరిష్యసి అంటే దాటిపోగలవు. అథ అలా కాకుండా త్వం నీవు అహంకారాత్ నేనే పండితుడిననే గర్వంతో నశ్రోష్యసి చేత్ నా మాట కనుక వినకపోతే వినంక్ష్యసి మోక్షాన్ని అందుకోలేక భ్రష్టుడవు అయిపోగలవు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి.

అర్జున, నేను చెప్పినట్లుగా నీవు నీ బుద్ధిని నా మీద నిలబెట్టి నీ స్వధర్మాన్ని ఆచరించినట్లయితే నా అనుగ్రహం నీకు కలిసి వస్తుంది. దానితో నీవు నీ సంసారంలో ఉండే కష్టాలను, సంసార బంధానికి హేతువులైన కష్టాలను కూడా దాటిపోగలవు. అలా కాక నేనే పండితుడనని గర్వించి నా మాట పెడచెవిన పెడితే నీకు మోక్షం అందనే అందక అన్ని విధాలా భ్రష్టుడివే అయిపోతావు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదా తరిష్యసి.

ನಿರ್ವಹಣ ಡಾಕ್ಟರ್ ಚುಂಡೂರು ಮಾಣಿಕ್ಯರಾವ್. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಯೋಜಕರು ಆರ್ಷ ಭಾರತಿ ವಿಕಾಸ್ ಪರಿಷತ್, ಸೀತಾನಗರಂ, ತಾಡೇಪಲ್ಲಿ ಮಂಡಲಂ, ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ. ವಿವರಾಲಕು ಸೆಲ್ ನಂಬರ್ 7382262736. మరొక సెల్ నెంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ, ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో భరణం గురించి న్యాయవాది శ్రీ ఎం నాగశ్యామ్ కిరణ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ఎస్ సుభాన్. ముందుగా విందాం ఒక పాట.

0: கான மொட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం
0: ముఖాన మొటిమల
1: సైబాల్
0: గజ్జా బొబ్బలా
1: సైబాల్
0: నడువుల కామరా
1: సైబాల్
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. అనంతపురం బుక్కరాయ సముద్రం మండలంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి హెలీప్యాడ్ నుంచి సభావేదిక వద్దకు వచ్చే వరకు కాన్వాయ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర బలగాలు వర్సిటీ ప్రాంగణాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నాయని, వర్సిటీ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ నో ప్లేయింగ్ జోన్గా ప్రకటించామని ఎస్పీ జగదీష్ వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం 6:10 ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్కు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీఓ సువర్ణ స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 8:50 పుట్టపర్తిలో శ్రీనివాస గెస్ట్ హౌస్ నుంచి గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా 10:20 సెంట్రల్ యూనివర్సిటీలో చేరుకుంటారు. 10:30 హెలీప్యాడ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. 11:00-12:00 రాష్ట్రపతితో కలిసి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బుధవారం ఉదయం 7:20 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 8:00 పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 8:15 పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 10

0: గంటలకు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. 12 గంటలకు వరకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. జిల్లా విద్యారంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానుండటం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విభజన హామీగా వచ్చిన ఈ విశ్వవిద్యాలయం అనంతపురాన్ని దేశ చిత్రపటంలో జ్ఞాన రాజధానిగా నిలుపుతోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న జేఎన్టీయు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలకు తోడు కేంద్రీయ విశ్వవిద్యాలయంతో రాష్ట్రంలోనే అద్భుత విద్యారంగంగా అవతరించింది. విద్యార్థుల ఉజ్వల భవితకు సమున్నత బాటలు వేస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజులు చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నగర వనాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి సమీపంలోని అటవీ ప్రాంతమైన అమగోండ పాళ్యంలో శ్రీ సత్యసాయి నగరవనం, పెనుకొండ జాతీయ రహదారి పక్కన పెనుకొండ నగరవనం కేంద్రాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ కేంద్రాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి వర్చువల్ విధానంలో బుధవారం ప్రారంభించనున్నారు. నగరంలోని చెత్తకుండీల చుట్టూ శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పారిశుద్ధ్య విభాగంపైనే ఉందని కమిషనర్ జస్వంత్రావు తెలిపారు. ఆయన మంగళవారం నగరపాలక కార్యాలయంలో 10 ప్రాంతాల్లోని స్వర్ణ వార్డు పారిశుద్ధ్య విభాగంలో అధికారులతో సమీక్ష జరిపి పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఒడ్డుపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో మంగళవారం ఆమె కర్షకులకు విద్యుత్ నియంత్రికలు అందజేసి మాట్లాడారు. సాగుకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను సీఎం దృష్టికి తెచ్చానన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఒప్పంద ఉద్యోగులకు బకాయి పడ్డ 4 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ శరద్ బాబు డిమాండ్ చేశారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవంపై చావడి సంభాషణ. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి.
2: రంగప్ప, ఈడున్న సమయం నీ గురించి పోతాండి చావడి దగ్గరికి. ఈడే నిలబడినా ఎవరి కోసం చూస్తానవు?
3: ఎవరి కోసం చూస్తాం లేప, చూడాల్సిన పని లేకుండా అయిపోయింది. కానీ
2: ఏం బా, చాలా బాధగా మాట్లాడుతానవు. ఏమైంది ఇంకొత
3: ఏమైందంటావు? మళ్ళా మా వాంది కొడుకుది పుట్టినరోజప్ప.
2: మంచిదే,
3: వానికి కొత్త బట్టలన్నా తీసిద్దాము టౌన్ పోయి అనుకుంటే, వాని నేను పిలిచిపోదాం అనుకుంటే, మా వాడు తమ్ముడప్ప, ఈ చుట్టుపక్కల ఏడాడు ఆటలు జరుగుతా అంటే ఆడు పోయి అంత రాసి అక్కడ పేపర్లు పంపిస్తాడు చూడప్ప.
2: స్పోర్ట్స్ అనలిస్ట్ అంటారులే,
3: యాదో ఒకట్లేనా యాదైతేనేమి. మా వాడు తమ్ముడు పోయింటే ఈడు నా కొడుకు కూడా పోయినాడన్నా.
2: మంచిదే కదా పో, చూసొత్తాలే ఏమేమి ఆటలున్నాయి, వానికి ఇష్టమైన ఆట ఏందో.

0: వాడు కూడా రొంత నేర్చుకుని వస్తాడు, ఏం దాంతో ఏమైంది?
1: కాదన్నా, వాళ్ళు స్కూల్లో హోంవర్క్లు దండిగా ఇచ్చినారు, నువ్వు అవన్నీ రాసుకోరారు అని చెప్పి కూర్చొని అంటే నక్కకు నామాలు పెట్టి పంగనామాలు వీకే వాడు మా తమ్ముడు అంటే పోయినాడన్నా.
0: కాదయ్యా, పొద్దుస్తా అను చదివే చదు చదివేనా, నువ్వు కూడా అట్లే చెప్తావు.
1: కాదన్నా, లచ్చలు లచ్చలు ఫీజు కట్టి చదువుకోకుంటే ఏం ఆటాడుకుండే.
0: లచ్చలు కడితే మాత్రం పొద్దున్న 8 పోతాడు మీ వాడు బస్సుకి, సాయంకాలం 6 వస్తాడు, మళ్ళీ అప్పుడు కూడా చదివేదనా?
1: మళ్ళీ ఏ పాడు ఉండేటివన్నీ హోంవర్క్లు చేసుకోకుంటే ఎవరు నేను చేస్తానా?
0: చేస్తా లేవయ్యా, ఒక గంట ఇడిచిపెట్టి ఆడుకునేకి.
1: ఏందన్నా నువ్వు ఆడుకోవాలంటావు, ఏంది ఏంది, నాకు అర్థమే కాదు నీ కథ.
0: ఆడుకుంటే కాసేపు మనిషి కూడా ఆక్సిజన్ అందుతుంది, ఆక్సిజన్ బాగా అందితే మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. రాత్రి వచ్చిన తర్వాత చదివేదానికన్నా ఇంకా రొంత ఎక్కువ చదువుతాడు, నీకు అది మేలే కదా.
1: కాదప్ప, కడుపు నిండా బూది తింటానాడు, ఇంకేం ఆక్సిజన్ కాదు నీకే.
0: వానికి ఎంత ఒత్తిడి ఉంటుంది తెలుసా, ఆ ఒత్తిడి పోవాలంటే కూడా రోజుసేపు మాట్లాడితే వాడికి కూడా అబ్బా ఆ ప్రెషర్ అంతా తగ్గిపోతుంది వాని పైన, వాడు ఇంకా కొంచెం బాగా చదువుతాడు.
1: రోజుసేపు సెల్ ఫోన్ కూడా చూస్తాడప్ప, ఇంకేమే.
0: నువ్వు టీవీలు చూసి సెల్లులు చూస్తే ఒత్తిడి ఏమి పోదప్ప, ఇంకా రొంత పెరుగుతుంది. నువ్వు అవన్నీ కట్ చేసి ఇంకొక అర్ధ గంట ఎక్కువ వాడిచ్చు, అంతే తప్పితే నువ్వు సెల్ ఫోన్ ఇచ్చి బాగా ఆడుకున్నాడంటే ఇంక ఇంతే సంగతులు చూడు. నువ్వు ఇంకా
1: నువ్వు ఆడుకోవాలంటాడు, చదువు పోతుంది.
0: ఏం చదివేం బోదులే, కానీ ఆడుకుంటే చదివేం బోదు. ఒక అర్ధ గంట ఎక్కువ ఆడిచ్చు, ఇంకా వాడే మా కండ బాగా పెరుగుతుంది పిల్లలకి. రొంత ఎండలో తిరిగితే డి విటమిన్ ఎముకలు కూడా రొంత బలంగా తయారవుతాయి అబ్బా, మంచి కూడా బాగా హైట్ అవుతాడు.
1: అట్లా కూడా ఉంటుందే.
0: ఓ మడే అట్లా కాదు, రొంత పెరుగుదల బాగుంటుంది, ఎండకి గట్టిదనం వస్తుంది కదా మంచికి. కాబట్టి మళ్ళీ ఆటల్లో పిల్లలు కూడా బాగా ఆడితే నాయకత్వ లక్షణాలు వస్తాయప్ప, అంటే గుంపుని ఎట్లా మెయింటైన్ చేయాలా, వాళ్ళని ఎట్లా సమన్వయం చేయాలా, ఇవన్నీ మా మనిషికి అలవాటు పడతాయి అన్నమాట.
1: అట్లనా?
0: మరి ఆటలాడేటప్పుడు గుంపుని అంతమేడు, ఇప్పుడు క్రికెట్ ఉంది 11 మెయింటైన్ చేయాలా, కాబట్టి నాయకత్వ లక్షణాలు అప్పుడే వస్తాయి.
1: బా ఓపా, మాకు ఎనగొడ్లు 20 ఉండాయప్ప, అందరినీ హాయ్ అంటే పోతాయి పాపం. దానికి ఆటలాడి నాయకత్వం సంపాదించుకోవాలా అయ్యప్ప?
0: ఎనుగోట్లకి ఆటలో ఉన్న ఆటగాళ్ళకి నువ్వు పోలికి పెడితే నేనేం చేసేదప్ప?
1: మాకు తెలిసిండేది అదే లే, చెప్పప్ప. నువ్వు
0: చదువు బాగా ఎక్కాలంటే నుంచి బాగా ఆటలాడాలి, అంతే. నువ్వు ఇంకెక్కువ మాట్లాడద్దు. నువ్వు ఒక్కడివే నువ్వు మ్యాచ్ గెలచలేవు ఎప్పుడైనా కానీ, గుంపుని ఎప్పుడైనా మనం సమన్వయం చేసినప్పుడే నువ్వు ఆ క్రీడా స్ఫూర్తి అనేది వస్తుంది రంగప్ప. ఈ గెలుపోటములను కూడా తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నిటిని తట్టుకోవాలంటే ఈ క్రీడలు ఆడిపిస్తేనే ఒకసారి ఓడిపోయినా దాన్ని తట్టుకునే శక్తి వానికి వస్తుందన్నమాట. అప్పుడే నువ్వు క్రీడల నుంచి నేర్చుకునేది అదే మనం.
1: అంటే జీవితంలో కింద పడినా పైకి లేచినా
0: అది
1: తట్టుకునేది దొరుకుతుంది,
0: తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోయినా 2 గెలుస్తాంలనే ఆశ ఉంటుంది మనకి. జీవితంలో కూడా రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కూడా మళ్ళా లేస్తాం మనం అనేది ఒక ఇది ఆత్మవిశ్వాసం పిల్లల్లో వస్తుంది అన్నమాట.
1: దానికోసం మనం ఆడిల్లప్పో ఆటలో.
0: అది కాక కోచులు చెప్పింది వినడము, తర్వాత క్రమశిక్షణ కూడా వస్తుంది అనమాట పిల్లల్లో, అంటే టయానికి గ్రౌండ్కి రావడము, ఇవన్నీ నేర్చుకోవడం, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి పిల్లలకి క్రీడలు నేర్పిస్తే మంచి భవిష్యత్తు కూడా ఉంటుందయ్యా. చదువు ఒకటే కాదు, ఎంతసేపు డాక్టర్లు ఇంజనీర్లే కాదు, క్రీడలు కూడా దేశానికి అవసరము. కాదే మంచి జాబులు కూడా వస్తాయ్యా క్రీడల్లోనూ.
1: ఎట్టెట్లా?
0: మరి నువ్వు జాతీయ క్రీడల్లో పాల్గొన్నా కూడా నీకు ఉద్యోగాల్లో నీకు రిజర్వేషన్ ఉంటుంది కదా రంగప్ప.
1: అట్లా కూడా ఉంటుందా?
0: ఓమడే కనీసం నువ్వు అంతవరకు అన్నా పంపిస్తే వస్తే క్రీడాకారుడు అవుతాడు, లేదంటే జాబుల్లో కూడా నీకు రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్ కొడతావు నువ్వు. మీ తమ్ముంది కూడా సామాన్యమైన జాబ్ కాదయ్యా, అందరూ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ల సైడ్ పరిగెత్తుకోకుండా ఈ స్పోర్ట్స్ అనలిస్ట్ అనేది ఉంది చూడు. ఇప్పుడు టీవీలు అందరూ దాని గురించి ఆట గురించి
1: విశ్లేషిస్తుంటారు,
0: ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ ద్వారానే ఆటగాళ్ళ నైపుణ్యాలు కూడా అందరికీ తెలుస్తాయన్నమాట.
1: ఓహో,
0: మా టీవీలు అందరూ కనపడుతుంటారు కదా, ఆటగాళ్ళు ఒక్కరే గారు, దాని గురించి విశ్లేషించడం కూడా ఒక పెద్ద కళ అన్నమాట. ఎంతసేపు ఎనుగోట్లలో మీ వాడిని కనిపేస్తే మీ తమ్ముడిని మీ వాడిని కూడా కలిపేస్తే ఎట్లా రంగప్ప? నువ్వు కూడా
1: నాకు ఇదే భయం అవుతుందన్న, మా తమ్ముడిని ఏడన్నా ఆడతా అంటారు పోయి, ఆడ అంతమంది జనాలు అన్న ఏదన్నా తొక్కిసలాడు జరిగి ఇన్ని ఏదన్నా జరిగితే గినా నాకు అదో బాధ. అందుకే చెప్తా అంటే పోవద్దురా నువ్వు, ఇట్లా దానికి అవసరం లేదు అని చెప్తా అంటే ఇప్పుడు నువ్వు చెప్పినాక నాకు అర్థమైందన్న.
0: వాళ్ళకి మంచి భద్రత కూడా ఉంటుంది అయ్యా వాళ్ళకి.
1: ప్రపంచంలో యాడ ఏ మాటలు జరిగినా ఇప్పుడు పేపర్లకు గానీ టీవీలకు గానీ చూపించేడు అంతా ఇట్లా వాళ్ళే అయితే,
0: వీళ్ళు మీ తమ్ముడు అట్లా వాళ్ళు రాస్తేనే ప్రపంచానికి అందరికి తెలుస్తుంది.
1: నువ్వు చెప్తా అంటే నాకు తెలుస్తుంది
0: అదే విషయం అన్నమాట. కాబట్టి మీ వాడిని కూడా కొత్త చదివే అని అనద్దు, సాయంకాలం వస్తే గంట సేపు ఆడిచ్చు, ఆదివారం వస్తే

0: మన పీటీసీకి పిలుచుకో, లేదా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పిలుచుకుపో, అట్లా నువ్వు కూడా వాంతో ఆడు కాసేపు, నీకు కూడా బాగుంటుంది కదా.
1: సరేలే నా అట్లే చేస్తాలే, పెద్ద నువ్వు చెప్తే నేను ఇనుకోకుండా ఎక్కడ పోతాను.
0: ఉత్సాహం ఏం చెప్పట్లే.
1: ఏమే నేను మా తమ్ముడిని తిట్టను, నా కొడుకుని తిట్టినప్ప,
0: మంచి పని
1: వస్తే రోజే వాళ్ళతో కూడా నేను ఆడుకుంటాను, అప్పుడు ఉల్లాసంగా ఉంటుంది.
0: అది బాగుంది, పిల్లలతో ఆడుకునేట్టు ఉంటుంది, వాళ్ళతో సమయం గడిపినట్టు ఉంటుంది, నువ్వు ఆడినట్టు ఉంటుంది, బాగుంటుంది కదా.
1: సరేలేరా, బంకీర్గాయలు కాసినాయి, బంక బంక తీతీగా ఉంటాయి, రెండు నువ్వు కూడా ఇంటికి తీసుకుపోదురప్ప.
0: సంచికి వేసేడు తినలేనులే, నేను
1: సంచికి ఆడబడతాయి రా, ఇంకా రెండు తీసుకొని పోదు గానీ.
0: సంచికి వేసబోదా అనుకుని నువ్వు చేతులతో
1: బంకీర్గాయలు పాప సంచికి అవుతాయేమో, పాపదాం పా
0: పాప.
2: మీరు ఇంతవరకు చావడి సంభాషణ విన్నారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవంపై చావడి సంభాషణ విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు శ్రీ మధుసూదన రెడ్డి మరియు శ్రీ వి చలపతి.
3: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఇప్పుడు వినండి న్యాయ సలహాలు కార్యక్రమంలో భరణం గురించి న్యాయవాది శ్రీ ఎం నాగశ్యామ్ కిరణ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ఎ సుభాన్.
10: భరణం అన్న విషయం చాలామందికి, అంటే ఇప్పుడు సమాజంలో చాలామందికి తెలుసు, ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరికైతే ఇవ్వాలి, ఎవరు దీనికి అర్హులు అన్న విషయం గురించి చర్చించుకోవడానికి ఇవాళ మన స్టూడియోకు ప్రముఖ న్యాయవాది ఎం నాగశ్యామ్ కిరణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ గారు.
11: నమస్కారం అండి
10: లాయర్ గారు. ఇప్పుడు నేను అన్నాను కదా భరణము అన్న విషయం, అసలు భరణం అంటే ఏమిటి? ముందు దీనికి ఒక నిర్వచనం చెప్పుకుంటే బాగుంటుంది శ్రోతలకు అర్థమయ్యేటట్టు.
11: భరణం అంటే ఏదైతే జీవనానికి జీవన వృత్తి అంటారు, దీనికి ఇంకొక పర్యాయ పదంగా చెప్పాల్సిస్తే జీవన వృత్తి అంటారు. అంటే తమ జీవనానికి కావలసినటువంటి తమను తాము
10: బతికించుకోవడానికి
11: పోషించుకోవడానికి వ్యక్తులకు ఉన్న వ్యక్తులకు ఏదైతే తమ జీవన అవసరాలకు కావాల్సినటువంటి అమౌంట్నే మనము ఈ డబ్బునే మనం జీవన వృత్తి అంటాము, దాన్నే మనోవర్తి అంటాము, భరణము అంటాము.
10: భరణం అని కూడా అంటాము. అంటే మీ న్యాయపరమైన భాషలో మనోవర్తి లేదా భరణం అనే పదాన్ని వాడుతూ ఉంటారు,
11: లేదంటే భరణం అంటాం. ఇంగ్లీష్లో సాధారణంగా మెయింటెనెన్స్ అంటాం.
10: మెయింటెనెన్స్ అంటారు. లాయర్ గారు, ఇప్పుడు మనం ఈ భరణం అన్న విషయం మాట్లాడాం కదా, అసలు ఈ భరణం అన్న విషయం ఎందుకు వస్తుందంటారు? ఎలాంటి తగాదాలు చిక్కులతోటి మీ దగ్గరకు వస్తుంటారు సాధారణంగా?
11: ముఖ్యంగా ఎవరు

0: ఎవరైతే ఒక కట్టుకున్న భర్త భార్య కట్టుకున్న భర్త తన భార్యని పోషించకుండా నెగ్లెక్ట్ చేస్తాడు అంటే అతను నిర్లక్ష్యం,
1: మంచి చెడులు చూడకుండా, తిండి చూడకుండా, ఆ తర్వాత ఉండడానికి గూడు ఇట్లాంటివి, అంటే మినిమం అవసరాలు తీర్చకుండా ఉన్న వ్యక్తి,
0: మినిమం అవసరాలు తీర్చకుండా నిర్లక్ష్యం వహిస్తాడు అంటే తనకు సంపాదన ఉండి కూడా వీళ్ళని నిర్లక్ష్యం చేసినప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తమను తాము పోషించుకోవడానికి వాళ్ళకి భరణం అనేది అవసరమవుతుంది
1: సమాజంలో,
0: ఆ స్త్రీకి. అదేవిధంగా మైనర్ పిల్లలు కూడా, మైనర్ పిల్లల్ని కూడా తమ తండ్రి
1: కేవలము భర్త భార్య మధ్య సంబంధం ఉండే మహిళలే కాకుండా పిల్లలకు కూడా వర్తిస్తుందని అంటారా ఈ మనోవర్తి అన్న పదము?
0: మనోవర్తి అనేది పిల్లలకి వర్తిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ స్త్రీ అయితే, స్త్రీ అయితే ఆమె అయితే చట్టపరమైన భార్య అయితే మాత్రమే ఆమెకు వర్తిస్తుంది. అదేవిధంగా పిల్లలకైతే చట్టపరమైనటువంటి పిల్లలు అయినా కూడా వాళ్ళు అక్రమ సంతానమైన, సక్రమ సంతానమైన, అక్రమ సంతానమైన కూడా వర్తిస్తుంది పిల్లలకు మాత్రం.
1: ఆ పిల్లలు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట, మా జీవన భృతికి నువ్వు డబ్బు కట్టించవలసిందే అని చెప్పేసి న్యాయస్థానాన్ని
0: ఆశ్రయించవచ్చు. గార్డియన్ ద్వారా సక్రమైన సంతానం కానీ, ఒక వ్యక్తికి సక్రమైన సంతానం కానీ అక్రమ సంతానమైనప్పటికి కూడా వాళ్ళు మైనర్లు అయ్యి తమను తాము పోషించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఒక గార్డియన్ ద్వారా వాళ్ళ తండ్రి నుంచి మెయింటెనెన్స్ అడగకి వాళ్ళకి హక్కులు కల్పించబడింది.
1: ఇంకా ఎవరెవరు వర్తిస్తుంది అని అంటారు?
0: అదేవిధంగా ఈ సమాజంలో నేటి పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని నిరాదరణకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా తమను తాము పోషించుకోలేని పరిస్థితులు ఉండి వాళ్ళ బాధ్యత గల కొడుకులు లేకపోతే కూతుర్లు కానీ, వాళ్ళ కూతుర్లు కూడా అయినా కొడుకులే కానీ కూతుర్లు కూడా
1: పురుషులకే కాదు ఆడ సంతానానికి కూడా వర్తిస్తుంది.
0: కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఉన్న, వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సిన హక్కు వాళ్ళకి ఉంది. కాబట్టి అట్లా నిరాదరణ గురి చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించి ఈ వాళ్ళకి నెలవారీ మనోవర్తిని పొందడానికి అవకాశం చట్టం కల్పించబడింది. దీంట్లో 125 CRPC అనేది సెక్షన్.
1: అంటే లాయర్ గారు మీ మాటకు అడ్డొస్తున్నాను, అంటే ఈ మనోవర్తి తీసుకునే అర్హత అన్నది ఈ మూడు రకాలైన వ్యక్తులకు ఉంది అని అంటారు. అంటే ప్రధానంగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఘర్షణ వచ్చి వాళ్ళ ఒకళ్ళ విడాకులు తీసుకోవడమో లేక విడిపోవడమో లేక నిర్లక్ష్యానికి గురి కావడమో అలాంటి స్త్రీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని అంటున్నారు మనోవర్తి కోసం.
0: చట్టపరమైన భార్య,
1: చట్టపరమైన భార్య. ఆ తర్వాత ఒక వ్యక్తికి పుట్టిన సంతానం, వాళ్ళు మైనర్లు అయితే వాళ్ళు కూడా తమ జీవన భృతికి డబ్బులు కట్టి ఇవ్వాలి ఆ తండ్రి అని చెప్పేసి న్యాయస్థానాన్ని అప్రోచ్ కావచ్చు.
0: దాంట్లో ఇక్కడ సంతాన విషయంలో అక్రమమైన సంతానమైనా కానీ సక్రమమైన సంతానం కానీ, అంటే
1: ఆ తండ్రికి పుట్టిన వ్యక్తులు,
0: వ్యక్తులు అంటే ఈ చట్టంలో ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ అనేది లేదు,
1: లేదు
0: కాబట్టి సక్రమమైన సంతానంగానే పరిగణిస్తుంది కోర్టు. అక్రమమైన ఎందుకంటే పెద్దవాళ్ళు చేసిన తప్పులకి పిల్లలని బాధ్యులు చేయకూడదు అనే ఉద్దేశంతో చట్టం ఆ విధంగా
1: పిల్లల మేలు కోరి ఇలా అంటే ఆ వ్యక్తికి పుట్టిన సంతానం,
0: సంతానం
1: సరే. ఆ తర్వాత వృద్ధులకు కూడా వర్తిస్తుంది అని అంటున్నారు. ఈ ముగ్గురు సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డ ఈ ముగ్గురు వ్యక్తులు అంటే ఈ మనోవర్తి కోసం అంటే ఏమిటి, భరణం కోసము న్యాయస్థానాన్ని అప్రోచ్ కావచ్చు అని అంటారు. ఇప్పుడు మీరేదో చట్టం చెప్పబోతున్నారు, ఏదో ఏ చట్టం అని అంటున్నారు, ఏ అంటే దీన్ని నిర్దేశించే చట్టం?
0: ముఖ్యంగా ఇది సత్వరంగా జరగాల్సిన అవసరం ఉంది.
1: అవునండి, ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ నిర్లక్ష్యం చేస్తే అవతల వ్యక్తి ఎలా బతుకుతాడు? రోజువారీ అతనికి తిండి ఖర్చులు, ఆ తర్వాత ఉండడానికి ఇంటి బాడుగలు, ఇవన్నీ ఎవరిస్తారు?
0: కాబట్టి సత్వరమే దీన్ని నిర్ణయించాలనే ఉద్దేశంతో కోర్టు వారు ఏం చేస్తున్నారు, చట్టం చేసేటప్పుడు ఇది క్రిమినల్ ప్రొసీజర్ కింద దీన్ని 125 CRPC అంటే క్రిమినల్ ప్రొసీజర్ చట్టంలో 125వ సెక్షన్ కింద దీన్ని పొందుపరిచారు. ఇది సివిల్ నేచర్ అంటారు దీన్ని, అంటే సివిల్గా నడుస్తుంది దావా. కానీ అయితే ఈ ప్రొసీడింగ్ సివిల్గా నడిచినప్పటికీ కూడా దీనికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో దీన్ని పొందుపరచడం జరిగింది. ఎందుకంటే వీళ్ళే ముద్దాయిలు కాదు, అయినప్పటికీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ చట్టం కింద దీన్ని పెట్టారు. కానీ దీని ప్రొసీడింగ్స్ జరిగే విధానం అంతా సివిల్ విధానంలో జరుగుతుంది.
1: లాయర్ గారు, అంటే ఇప్పుడు ఈ కేసు చూడ్డానికి సివిల్ మాదిరిగా కనిపిస్తుంది కదా, కానీ మీరు అంటున్నారు దీన్ని అంటే క్రిమినల్ చట్టం ప్రకారం కూడా చూస్తారు అని అంటున్నారు, అంటే ఏ రకంగా అని అంటారు?
0: అంటే ఇది చట్టంలో నిర్దేశించిన విధంగా ఇది క్రిమినల్ ప్రొసీజర్ కింద పొందుపరచబడినప్పటికి కూడా ఇది
1: అంటే దీన్ని పొందుపరిచిందేదే చట్టము క్రిమినల్ ప్రొసీజర్ కింద అన్నమాట.
0: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఇది భాగము, సెక్షన్ 125 అని

0: దీని అంటారు, మెయింటెనెన్స్ అంటారు. అయినప్పటికీ దీని యొక్క నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటుంది అన్న మనం
1: బయట నుంచి సమాజం చూడడానికి మీరు అన్నట్టు సివిల్ ప్రొసీజర్ మాదిరిగా కనిపిస్తుంది.
0: సివిల్ ప్రొసీడింగ్స్ క్రిమినల్ ప్రొసీజర్లో పొందుపరిచినప్పటికీ కూడా సివిల్ ప్రొసీడింగ్స్ ఇన్ నేచర్గా ఉంటుంది ఇది. ఎందుకంటే దీంట్లో ముద్దాయిలు కాదు, ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు.
1: అవునండి,
0: సామాజిక
1: బాధ్యత,
0: సామాజిక బాధ్యత పరంగా దీన్ని నిర్దేశించబడింది కాబట్టి ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ ఇది సివిల్ ఇన్ నేచర్గా జరుగుతుంది, ప్రొసీడింగ్స్ అన్ని సివిల్ విధానంలోనే జరుగుతుంది.
1: ఇప్పుడు మీరు ఈ భరణం అన్న స్థాయి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ మనం ఒక భార్యాభర్త విషయానికే వద్దాం. వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ జరిగి సామాజికంగా మానసికంగా నన్ను ఏదో బాధిస్తున్నాడు, హింసిస్తున్నాడు, నేను విడిపోదలుచుకున్నాను అని అనుకున్నారనుకోండి. న్యాయస్థానం వాళ్లకు విడాకులు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అప్పుడు నిర్దేశిస్తారా భరణం ఎట్లా ఇవ్వాలి ఆ వ్యక్తికి అని చెప్పి, ఆ స్త్రీకి ఎట్లా ఎట్లా నిర్దేశిస్తారు?
0: దీంట్లో ఏమంటే, ఇప్పుడు ఎప్పుడైతే తనను తాను నిరాదరణకు గురి చేసి, అతను కట్టుకున్న భర్త ఎప్పుడైతే ఒక భార్య నిరాదరణకు గురి చేసినప్పుడు ఆమె విడాకులతో నిమిత్తం లేకుండానే, విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ముందుగానే ఈ సెక్షన్ 125 CRPC కింద మనోవర్తిని కోరుతూ కోర్టును ఆశ్రయించవచ్చు. ఒకవేళ భర్త
1: మామూలుగా అనుకుంటుంటారు సాధారణంగా సమాజంలో ఏంటి, వాళ్ళిద్దరు విడిపోయినారు భార్యాభర్తలు, అందుకే మనోవర్తి కట్టిస్తా ఉన్నాడు. అంటే మనోవర్తి కట్టించడానికి విడాకులకు సంబంధమే లేదు, ఆమె నిర్లక్ష్యానికి గురవుతోంది, నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నాకు తిండి గుడ్డ ఆశ్రయం కల్పించడం లేదు అని ఏ స్త్రీ అయినా కూడా ఆ భర్త పైన అంటే చట్టానికి అంటే న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ఉందని
0: హక్కు ఉంది, హక్కు కల్పించబడింది. తన విడాకులు తీసుకోకపోయినప్పటికీ
1: దానికి దీనికి సంబంధం
0: లేదు,
1: అది అదే ఇది ఇదే.
0: ఒకవేళ భర్త గనక విడాకులు వేసినట్లయితే భార్యకి, భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కోర్టును కేసు వేసినప్పుడు ఈ కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్న దానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కూడా భార్యకి డబ్బులు ఉండవు. కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే ఎవరెవరి రిలీజియస్ దీని పరంగా అంటే వాళ్ళ పర్సనల్ లాస్ ప్రకారంగా, హిందువులు అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ వేసుకుంటారు, తర్వాత క్రిస్టియన్లు అయితే వాళ్ళ లాస్ ప్రకారం వాళ్ళ పర్సనల్ లాస్ ప్రకారం వేసుకుంటారు. కాబట్టి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే సెక్షన్ 24 అని ఉంది. ఆ సెక్షన్ 24 కింద ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే తాత్కాలిక భృతి, ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతుందో ఆ ప్రొసీడింగ్స్ జరిగేంత వరకు మధ్యంతర భృతి చెల్లించమని కూడా కోర్టులో వాళ్ళు
1: పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆ స్త్రీ బతకడానికి అవసరం ఉంటుంది కదండి. నిజమే, ఇప్పుడు ఆమె నిర్లక్ష్యానికి గురైంది, తను బతకడానికి డబ్బు అవసరం,
0: డబ్బు అవసరము. తరువాత ఈ దావా ఖర్చులకు కూడా అంటే ఈ కోర్టు ప్రొసీడింగ్స్ జరిగే ఖర్చులకు కూడా తను భర్త నుంచి అడగవచ్చు.
1: ఆ తర్వాత అంటే విడాకులకు ముందు కూడా తను ఆ మనోవర్తిని చెల్లించాల్సి ఉంటుంది, దాన్ని మీరు మధ్యంతర భృతి అని చెప్పేసి అని
0: అంటారు,
1: డిమాండ్ చేయొచ్చు అని అంటారు ఆ స్త్రీ. ఆ తర్వాత ఇట్లాంటిది పిల్లలకు కూడా ఉందని అంటారా?
0: పిల్లలకు కూడా, పిల్లలకు వచ్చేసి 125 CRPC కింద వీళ్ళు ప్రొసీడింగ్స్ వేసుకోవచ్చు ఒక గార్డెన్ ద్వారా కానీ, లేకపోతే ఈ మధ్యంతర భృతి అంటే ఇప్పుడు భార్య పైన భర్త విడాకులు వేసినప్పుడు భార్యకి పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ తన కోసం తన పిల్లల కోసం కూడా ఆమె మధ్యంతర
1: ఆమె అడిగేందుకు అధికారం ఉంది అని అంటారు.
0: చట్టంలో
1: అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనము వృద్ధుల గురించి మాట్లాడుకున్నాం. వృద్ధ తల్లిదండ్రులు, వాళ్ళకి ఏమి జీవనాధారం లేదు సమాజంలో, వాళ్ళ ఒంట్లో శక్తి ఉండదు కాబట్టి వాళ్ళు తమ కష్టపడి బతకలేరు, అలాంటప్పుడు కూడా ఇలాంటిది డిమాండ్ చేయడానికి ఉంది అని
0: అంటే
1: అంటే ఇది కూడా అదే చట్టం కిందకే వస్తుంది.
0: అదే చట్టం కిందకే వస్తుంది. 125 CRPC కిందనే వృద్ధులు కూడా, ఎవరైతే తల్లిదండ్రులు వయోవృద్ధులు వాళ్ళు తమను తాము పోషించుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళ సంతానం ఎవరైతే ఉంది, ఆడవాళ్ళు కావచ్చు లేకపోతే మగవాళ్ళు కావచ్చు, ఎవరన్నా వాళ్ళ సంతానం వాళ్ళు మంచి స్థితిగతిలో ఉండి వీళ్ళని నిరాదరణకు గురి చేసినప్పుడు అటువంటి పరిస్థితుల్లో వారి నుంచి భరణం కోరుతూ, నెలవారీ భరణం మంత్లీ మెయింటెనెన్స్ అంటాము, ఇట్లా నెలవారీ భరణం కోరుతూ వాళ్ళు కూడా, వృద్ధులు కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఈ 125 CRPC కింద కోర్టుని
1: ఆశ్రయించడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు లాయర్ గారు, ఇది కొడుకులకు అంటే పురుషులకే వర్తిస్తుందా? అంటే వాళ్ళకు అబ్బాయిలు లేరనుకోండి, ఆరు తల్లిదండ్రులకు అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కూడా ఇది ఈ చట్టం వర్తిస్తుంది?
0: వర్తిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి ఒక ఆడ సంతానం మాత్రమే ఉంటారు, ఒకే ఒక అమ్మాయి ఉంటుంది.

0: లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళిద్దరూ మంచి హోదాలో ఉండి మంచి సంపాదన స్థితిగతుల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటుండే వాళ్ళు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి సంతానం ఆడపిల్లలు ఇద్దరు కాబట్టి, లేకపోతే ఒకరు ఎవరైనా వారు కావచ్చు, వాళ్ళనే వాళ్ళ నుంచి కూడా వీళ్ళు భరణం
1: పేరెంట్స్ అవకాశం ఉంది, న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంది అని అంటారు ఈ చట్టం చెప్తోంది. లాయర్ గారు, ఇప్పుడు భర్త ఒకవేళ సంపాదన పరుడు కాలేదు అలాంటి స్థితిలో, అంటే ఒక కొడుకు కానీ వాళ్ళ తల్లిదండ్రులను పోషించడానికి నా సంపాదన నాకే సరిపోవడం లేదు, నాకే తిండి లేదు, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అన్నప్పుడు చట్టం ఎలా చూస్తుంది ఆ వ్యక్తిని?
0: సాధారణంగా కోర్టులో ఎప్పుడైతే మనం ఈ మెయింటెనెన్స్ కేసులు వేస్తారో, వేసినప్పుడు అతను రెస్పాండెంట్ అంటారు. ఎవరైతే ఎవరికి వ్యతిరేకంగా అయితే మెయింటెనెన్స్ వేసినారో, పిటిషన్ వేసినారో, వాళ్ళని రెస్పాండెంట్ అంటారు. ఈ రెస్పాండెంట్ ఎప్పుడూ కూడా ఈ మనోవర్తిని తప్పించుకోవాలనే చూస్తారు. కాబట్టి వాళ్ళకి సంపాదన లేదని, లేదా తన ఆదాయ వివరాలు సరిగ్గా కోర్టు పరిస్థితికి దృష్టికి తీసుకురాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి తన ఆదాయం తగ్గించుకొని చూపించడము, లేకపోతే ఆదాయమే లేదని చెప్పడము, నేనేమి పని చేయడం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు అని ఇలాంటి కారణాలతో వాళ్ళు ఈ మనోవర్తి
1: తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మామూలుగా
0: ఆ విధంగా తప్పించుకోవాలి
1: గారు. అంటే ఇప్పుడు ఒక ఆ వ్యక్తి ఉద్యోగస్తుడైతే ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటాను.
0: ఉద్యోగస్తుడైతే అతను
1: ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది, గవర్నమెంట్ వ్యవస్థలో
0: పనిచేస్తున్నా,
1: క్లియర్ కట్ గా అతనికి ఇంత జీతం నెల నెల వస్తుంది అన్నది ప్రభుత్వానికి, అంటే మన న్యాయస్థానానికి తెలిసిపోతుంది.
0: అంటే ఇక్కడ ఆ పర్టికులర్స్, అంటే అతని శాలరీ పర్టికులర్స్ అతనే కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి, అది అతని బాధ్యత. అయితే సాధారణమైన పరిస్థితుల్లో ఎవరు కానీ తమ ఆదాయాన్ని వెల్లడించుకోరు, అది మనకు తెలిసిన విషయం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చట్టంలో ఇంకొక సెక్షన్ ఉంది వీళ్ళకి, సెక్షన్ 91 CRPC కింద, టు సమన్ ది శాలరీ పర్టికులర్స్ ఆఫ్ ది
1: రెస్పాండెంట్.
0: ఆ రెస్పాండెంట్ ఎవరైతే అతను వ్యక్తి ఉన్నాడో, అతను ఉద్యోగం చేస్తున్న సంస్థకు కానీ, ప్రైవేట్ సంస్థకు కానీ, లేకపోతే ప్రభుత్వ
1: సంస్థకు కానీ డైరెక్ట్ గా న్యాయస్థానం నుంచి సమన్ వస్తుంది.
0: ఒక పిటిషన్,
1: ఫలానా వ్యక్తి జీతభత్యాల గురించి వివరాలు కావాలి, కోర్టు వారు ఆదేశిస్తున్నారు, ఆ వివరాలను పంపించండి అని ఆ సంస్థకు కోర్టే లెటర్ పంపిస్తున్నారు, అంటే సమన్ పంపిస్తున్నారు.
0: అంటే ముఖ్యంగా వీళ్ళు ఆ అప్లికేషన్ వీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది, అర్జీ వీళ్ళు పెట్టుకుంటే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, భార్య గానీ, లేదంటే మైనర్ పిల్లలు గానీ, వృద్ధులైన తల్లిదండ్రులు గానీ, వాళ్ళు ఈ 91 CRPC కింద అతని యొక్క జీతభత్యం సంబంధించినటువంటి ఆ శాలరీ పర్టికులర్స్ అవన్నీ కోర్టు దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు సమన్ పంపియండి అని కోర్టు చెప్తే కోర్టు వారు సమన్ చేస్తారు,
1: ఆదేశిస్తారు సంస్థలకు, అంటే ఆ వ్యక్తి పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థ కానీ. సో ఆ రకంగా వాళ్ళ పర్టికులర్స్ వచ్చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి న్యాయస్థానము సమాజంలో వాళ్ళకి అవసరమైనంత వృత్తిని నిర్దేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా కాకున్నప్పుడు, అంటే ఆ వ్యక్తి ఏదో వ్యాపారమో చిన్న వ్యవహారమో చేస్తూ ఉన్నాడు, లేదా ఏదైనా కూలి పని చేసుకుంటా ఉన్నాడు అనుకోండి, ఇలాంటి పరిస్థితులు ఎట్లా నిర్దేశిస్తారంటారు?
0: ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక భర్త భార్యని పోషించాలా, తండ్రి పిల్లల్ని మైనర్ పిల్లల్ని పోషించాలా, వృద్ధులైన తల్లిదండ్రులని
1: వాళ్ళ బాగోగులు చూడాల్సిన
0: బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతని తప్పించడానికి కోర్టుకి అధికారం లేదు. కాబట్టి తప్పకుండా అతను ఆ భరణం చెల్లించాల్సిందే. కాబట్టి ఇతను బయట ఒక ఆరోగ్యమైన మనిషి, ఆరోగ్యమైన శారీరకంగా ఆరోగ్యవంతమైన ఒక మనిషి బయట ఎక్కడ పని చేసుకున్నా, లేదంటే అతని యొక్క స్థితిగతులను కూడా కోర్టు వారు గమనిస్తారు. అతను చదువుకున్న వాడైతే, ఒక 10th class పాస్ అయిన అతను బయట ఎక్కడ పని చేసుకున్నా ఈ రోజులో ఒక 8,000 అన్న వస్తుంది
1: నిజమేనండి
0: నెలకి.
1: ఎక్కడైనా
0: ఒక డిగ్రీ పని చేసుకున్న వ్యక్తి, కంప్యూటర్ తెలిసిన వ్యక్తి అయితే ఈ రోజు బయట ఎక్కడ పని చేసుకున్నా ఒక
1: 15,000-20,000
0: అవకాశం ఉంది
1: సంస్థలో పనిచేస్తున్నాడు.
0: అదే విధంగా ఏమీ లేని చదువుకున్నాడు అయితే కూడా కూలి పనులకు వెళ్ళినా కూడా ఈ రోజు మనకి నెలకు ఎంత లేదన్నా కూడా ఒక 5,000 సంపాదించుకునే వీలు ఉంది.
1: లేదండి నిజమే, మీరు అన్నట్టు ఇప్పుడు మనము, అంటే మీ విషయంలో అడ్డొస్తున్నాను లాయర్ గారు, ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వమే మనిషికి మినిమం అంటే నాకు కూలి పని కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంవత్సరంలో 100 రోజులు పని కల్పిస్తుంది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ వ్యక్తులకు కూలి పని కల్పిస్తున్నారు. కల్పించి దానికి ఇంత ఖచ్చితంగా ఇంత కూలీ ఇవ్వాలి అని కూడా నిర్దేశించారు. కాబట్టి మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు 365 రోజుల్లో 100 రోజులు అతనికి కూలి పని దొరుకుతుంది, డబ్బు వస్తుంది.

0: రకంగా ఆదాయం వస్తుంది. మీరు అన్నట్టు కనీసం నెలకు ఒక 5,000 రూపాయలు సంపాదించుకునే ఆస్కారం కూడా
1: ఉంది. కాబట్టి దీని ఇవన్నింటినీ కోర్టు వారు పరిగణనలో తీసుకొని వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది కేటాయించి అవార్డు చేయడం జరుగుతుంది.
0: అంటే ఆ పురుషుడు ఆడకూతురు కానీ ఖచ్చితంగా వాళ్ళ చేతనైనంత భరణాన్ని మనోవర్తిని ఆ వ్యక్తులకు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి కోర్టు వారు నిర్దేశిస్తారు. లాయర్ గారు, ఇంకా ఈ భరణం గురించి ఇంకా ఏమేమి చెప్తుంది?
1: ఇప్పుడు మనకి సాధారణంగా భరణం కేసు వేసుకోవచ్చు అని మాత్రమే తెలుస్తుంది, కానీ భరణం కేసు వేసుకోవాలంటే ఎక్కడ
0: ఎలా ముందు కలవాలి,
1: మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మినిమం డాక్యుమెంట్స్ ఏమేమి మనము మన దగ్గర ఆధారాలు కోర్టుకు, కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకో సమాజంలో ఉన్న వ్యక్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత,
0: ఏమేమంటారు, ఎలా అప్రోచ్ కావాలి.
1: మొట్టమొదటిగా భార్య భర్త నుంచి భరణం కోరుతున్నప్పుడు తాను చట్టపరంగా తమకు వివాహం జరిగిందని, చట్టపరంగా ఆమె భార్య అనేది తెలియజేసేటువంటి డాక్యుమెంట్స్ను ఆమె పొంది ఉండాలి, ఆమె
0: దగ్గర
1: సేకరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు, భార్యాభర్త ఇద్దరు కలిసి ఫోటో తీసుకొని ఉంటుంది, లేదంటే వెడ్డింగ్ కార్డు, తర్వాత మ్యారేజ్ ఫోటోస్, తర్వాత వీళ్ళిద్దరు భార్యాభర్తలను తెలిపేటువంటి
0: ఏదైనా ఒక ప్రధానమైన గుడిలో పెళ్లి చేసుకొని ఉంటారనుకోండి, అక్కడ గుడి వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చింటారు, ఫలానా నాడు ఫలానా రోజు ఫలానా టైంలో ఈ ఫలానా
1: వివాహం జరిగింది,
0: స్త్రీ పురుషులకు వివాహం జరిగింది అని చెప్పేసి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేసి ఉంటారు. అలాంటిది కూడా ప్రూఫ్ గా చూపించవచ్చు,
1: అలాంటివి కూడా ప్రూఫ్ చూపించవచ్చు.
0: ఆ తర్వాత ఇది ముసల్మాన్ల విషయంలో అయితే ఖాజీ గారు ఇచ్చింటారు, అక్కడ ఉండే సర్ఖాజీ ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ కూడా చెల్లుబాటు అవుతుంది, అంటే వీళ్ళిద్దరికి వివాహం అయ్యింది అన్నట్టు సాక్ష్యం. ఇంకా ఎలాంటి
1: చట్టపరంగా వీళ్ళకి వివాహం అయినటువంటి ఏదైనా గానీ ఒక సాక్ష్యము ప్రూఫ్ గానీ మనం కోర్టు ముందర మనం చూపాల్సి వస్తుంది. రెండవది అది కాకుండా అతని శాలరీ పర్టికులర్స్, అతని ఆదాయం సంపాదన, అతనికి ఏమి అతను ఏ వృత్తి చేస్తున్నాడు, అతనికి నెలకి ఎంత ఆదాయం
0: ఉంది,
1: కాబట్టి అతనికి సొంత ఇల్లు ఉందా లేకపోతే భూములు ఉన్నాయా, ఇటువంటి వీటి వివరాలు కూడా వాళ్ళు సేకరించగలిగిన
0: ప్రూఫ్ కూడా చూపిస్తే మంచిది,
1: ఇంకా వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ రావడానికి అవకాశం
0: ఉంటుంది. ఇంకా ఎట్లాంటి
1: అది కాకుండా తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామనేది కూడా కోర్టు వారి దృష్టికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెక్షన్ యొక్క ఉద్దేశమే ఎవరైతే తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారికి సత్వరంగా న్యాయం చేయడానికి ఈ మెయింటెనెన్స్ అనే సెక్షన్ 125 CRPC కింద నిర్దేశించబడినది. కావున వాళ్ళు తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామనే విషయాన్ని కూడా కోర్టు వారి దృష్టికి
0: అలాంటి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజమేలేండి,
1: ఎందుకంటే ఏమీ ఆదాయం లేదు.
0: ఒకవేళ ఆ స్త్రీ ఉద్యోగం చేస్తుంది అని అనుకోండి, అలాంటప్పుడు ఈ చట్టం వర్తించదు అని అనుకుంటాను.
1: వర్తించదు. ఒకవేళ ఆ భర్త ఎవరైతే ఉన్నాడో అతను ఈమె ఉద్యోగం చేస్తున్నటువంటి పర్టికులర్స్ కనుక కోర్టుకు సమర్పించినట్టయితే అతను కూడా డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కాబట్టి కోర్టులో అతని వాదన నిర్వహించుకోవడానికి, అతను ఆ వివరాలన్నీ సేకరించుకున్నట్టయితే ఈమె పిటిషన్ డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అటువంటి
0: ఆధారం చూపించాల్సి ఉంటుంది న్యాయస్థానానికి. లాయర్ గారు, ఇప్పుడు మనము ఒక ఉద్యోగం చేసే స్త్రీ విషయం గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటాడు అంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఏదో కారణాల్లో విడిపోవాలి అని అనుకున్నారు, కానీ ఆ స్త్రీకి భరణం వచ్చే అవకాశం లేదు అని మీరు చెప్పారు. అలా కాకుండా అతనికే కలిగిన ఆ స్త్రీకి పుట్టిన సంతానము వాళ్ళ బాగోగులు చూడడానికి ఏమైనా ఆమె అడిగే అవకాశం ఉందని అంటారా?
1: తప్పకుండా ఉందండి. ఎందుకంటే తల్లిగా తనకు తాను ఆమె పోషించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బిడ్డల్ని పోషించే బాధ్యత
0: తండ్రి కూడా ఉంది కదా,
1: ఇద్దరికి ఉంది కాబట్టి. అవును, ఇద్దరికి ఉంది. కావున తండ్రి తరఫు నుంచి బిడ్డలకు బాగోగుల కోసము భరణం,
0: చదువుల కోసం,
1: మేలు కోసము ఆమె భరణం అడగడానికి అవకాశం ఉంది. గార్డియన్ గా తాను ఈ పిల్లల్ని రిప్రజెంట్ చేస్తూ ఆ పిల్లలకు భరణం నిమిత్తం వాళ్ళ తండ్రి నుంచి భరణం పొందే హక్కు,
0: మనవర్తి పొందే హక్కు ఆ పిల్లలకు ఉంది అని అంటారు
1: చట్టం.
0: ఇప్పుడు మనము ఇద్దరు ఉద్యోగస్తులైతే అని మాట్లాడుకున్నాం, అలా కాకుండా స్త్రీ మాత్రమే ఉద్యోగస్తురాలై పురుషుడికి ఏదన్నా వ్యాపారమో లేదంటే వ్యవసాయమో ఇలాంటి ఆదాయాల మీద ఆధారపడి ఉంటాడు అనుకోండి, అలాంటి వ్యక్తులు విడిపోయినప్పుడు కూడా ఆ పురుషుడికి పుట్టిన సంతానానికి మనోవర్తి డిమాండ్ చేయడానికి ఈమె అడగొచ్చు అని అంటారా?
1: అడగచ్చు. ఎందుకంటే అతనికి ఆదాయ ఇప్పుడు
0: ఆదాయ
1: వనరులు ఏమిటనేది, అతనికి ఒక వ్యాపారం చేస్తూ కూడా కోట్లు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి,
0: వ్యవసాయం ద్వారా
1: ఎక్కువ సంపాదించనే ఉంటుంది అవకాశం ఉంటుంది. కాబట్టి
0: వచ్చే జీతంలో ఆ పిల్లల్ని తాను పోషించలేదనుకోండి, వాళ్ళకి ఉన్నతమైన చదువులు అవి చదివించాలన్నప్పుడు డబ్బు

0: అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఆ తండ్రి నుంచి డిమాండ్ చేసే అవకాశం ఆ సంతానానికి
1: ఉంటుంది. తండ్రి బాధ్యత కాబట్టి తండ్రి బాధ్యత ఖచ్చితంగా అతను
0: ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ న్యాయస్థానం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని నిర్ధారిస్తారన్నట్టుంది న్యాయస్థానం
1: నిర్ధారిస్తుంది. రెండు ఇంకొకటి ఏమంటే ఎక్కడ వేయాలి, ఏ కోర్టులో వేయాలా ఈ పిటిషన్.
0: ఎందుకంటే ప్రధానంగా చాలా మందికి తెలియదు. కొంతమంది అంటే ఇప్పుడు చదువుకున్న వ్యక్తులైతే పర్వాలేదు, ఏదో ఒక లాయర్ని సంప్రదించి ఆయన ద్వారా ముందు కదలడం అనేది జరుగుతుంది. అలా కాకుండా చిన్న చిన్న పల్లెల్లో చదువురాని వ్యక్తులు ఉంటారు, ఏమీ తెలియని స్త్రీలు ఉంటారు. అలాంటి వాళ్లకు ఏదైనా అంటే ప్రభుత్వం వారు ఉచితంగా ఏదైనా న్యాయ సేవా సాధికార సంస్థ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి సంస్థలను వీళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందంట.
1: ఉందండి, ఉంది.
0: ఎట్లా అంటారు చెప్పండి.
1: ఇప్పుడు ఈ ఉచిత న్యాయ సేవ అనేది ప్రభుత్వము ఒక పాలసీ మ్యాటర్గా ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ప్రతి కోర్టులోనూ లీగల్ సర్వీస్
0: కోర్టు కానీ తాలూకా
1: కోర్టు కానీ
0: ఎక్కడున్నాయి.
1: కాబట్టి ఈ న్యాయ సేవా సాధికార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల దగ్గరకు వెళ్ళేసి ఒక అర్జీ సమర్పించుకున్నట్టయితే నాకే వచ్చిన సమస్య
0: అంటే తెల్ల పేపర్ పైన వివరంగా
1: రాసిచ్చినా చాలు, రాసిచ్చినా చాలు, లేదు వాళ్ళకి చెప్పినా చాలు, చెప్పి వాళ్ళే నోటి మాట ద్వారా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులే
0: న్యాయ సేవా వ్యక్తులు
1: ఆ సిబ్బందే న్యాయ సేవా సదనంలో ఉన్నటువంటి సాధికార సంస్థలు ఉన్నటువంటి అధికారులు సిబ్బంది వాళ్ళు కూడా వీళ్ళకి చేయూతనిచ్చి వీళ్ళ సమస్యను అవగాహన చేసుకొని వీళ్ళకి ఎటువంటి లీగల్గా ఎటువంటి వీళ్ళకి పరిష్కారం చూపించాలనో అటువంటి పరిష్కారాన్ని కూడా చూపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఉచితంగా కూడా న్యాయ సలహా అందిస్తున్నారు. కాబట్టి
0: ఏమాత్రం ఒక పైసా ఖర్చు కాకుండా కూడా పేదరాళ్ళు న్యాయాన్ని పొందేందుకు ఆస్కారం ఇది మండల స్థాయిలోనూ అంటే తాలూకా స్థాయిలోనూ
1: మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే ఈ న్యాయ సేవా సంస్థ ఏవైతే ఉందో ఈ సంస్థనే వీళ్ళ తరఫున బాధితుల తరఫున అడ్వకేట్లను నియమించి అంటే వీళ్ళు నిస్సహాయరాలు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ తరఫున
0: ప్రభుత్వమే
1: చూసుకుంటుంది. ఒక అడ్వకేట్ నియమించి వీళ్ళ కేసు కూడా వాళ్ళే దాఖలు చేయించి వాళ్ళే ఉచితంగానే చేయడానికి వాళ్ళు అవకాశం కల్పించినారు. కాబట్టి ఎవరైనా ప్రజలు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్త్రీలు కూడా వీళ్ళు తమకి ఏ విధంగా వాళ్ళు
0: ఈ రకంగా
1: వాళ్ళు ఉచిత న్యాయ సలహా పొందడానికి అవకాశం కల్పించబడింది. ఆ విధంగా ఈ జిల్లా కోర్టులు కూడా అన్ని రకాలుగాను ప్రతి జిల్లా కోర్టు తమ పరిధిలో ఉండేటువంటి తమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టులకి కూడా ఇటువంటి ఈ న్యాయ సేవ సదన్ ద్వారా ఈ ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు. అసలు ఈ భరణం అనే ఈ కేసు ఎక్కడ దాఖలు చేయాలి, ఏ కోర్టులో దాఖలు చేయాలా అనేది కూడా మనము వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు మనకి అనంతపురం జిల్లా విషయం తీసుకుంటే, లేకపోతే అనంతపురం టౌన్ గురించి మనము మాట్లాడుకున్నట్లయితే మున్సిపాలిటీ పరిధి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళు ఫ్యామిలీ కోర్టులో ఈ మెయింటెనెన్స్ పిటిషన్ని దాఖలు చేసుకోవాలి. అదేవిధంగా రూరల్ కానీ అంటే ఈ అనంతపురం
0: మండలాల్లోనూ
1: రూరల్ దీని కింద వచ్చే వాళ్ళు పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరైతే మెయింటెనెన్స్ దాఖలు చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు
0: తాలూకాలో ఉంటుంది,
1: ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది. అదేవిధంగా రూరల్ మరియు పంచాయతీ మండల స్థాయిలో ఉండేటువంటి వారు అందరూ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో దీన్ని ఈ దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది.
0: ఇంకా అంటే ఆ తర్వాత ఇంకా చర్చలు జరిగి వాళ్ళకు న్యాయం చేకూరు.
1: ఈ విధంగా వీళ్ళు ఏదైతే వాళ్ళు ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు సేకరించుకొని కేసు నడిచిన తర్వాత
0: వాదోపవాదాలు జరిగిన తర్వాత
1: న్యాయాలు పరిశీలించినప్పుడు మాట కోర్టు వారు అన్ని స్థితిగతులను వీళ్ళు ఆర్థిక స్థితిగతులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి భరణం నెలవారీ భరణం ఇవ్వడానికనే అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈ నెలవారీ భరణం ఇచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో ఈ భరణం చెల్లించుకోకుండా ఉండడం జరుగుతూ ఉంది. భరణం భరణము చెల్లించాలని కోర్టు వారు ఆదేశించినప్పుడు
0: శిక్షలు ఎట్లా ఉంటాయంటారు?
1: అలాంటప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అంటాం దాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ అన్నట్టు, ఈ మెయింటెనెన్స్ ఏదైతే

0: వచ్చిందో దాన్ని అమలు పరచమని చెప్పేసి కోర్టు వారికి అర్జీ పెట్టుకున్నప్పుడు కోర్టు వాళ్ళు అతనికి సమన్లు పంపించడం జరుగుతుంది. ఆ విధంగా సమన్ తీసుకొని కూడా అతను ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నాడంటే తప్పకుండా కోర్టు వారు వారెంట్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా చట్టంలో ఉంది, నిర్దేశించబడింది.
1: చాలా బాగా తెలియజేశారండి లాయర్ నాగశ్యామ్ కిరణ్ గారు.
0: ధన్యవాదాలు.
1: మా తరఫున, మా శ్రోతల తరఫున ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు న్యాయ సలహాలు శీర్షికన భరణం గురించి న్యాయవాది శ్రీ ఎం నాగశ్యామ్ కిరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: Mbappe struck twice to take his World Cup tally to 18 goals, now two clear of Miroslav Klose and only one behind Lionel Messi. Earlier, Norway beat Ivory Coast 2-1 in Texas, USA to advance to the round of 16. Antonio Nusa scored in the 39th minute to give Norway the lead, but Ivory Coast's Amad Diallo equalized in the 74th minute. However, Erling Haaland's 86-minute goal secured Norway's spot in the round of 16. Norway will now face Brazil in the round of 16 on Sunday night. India's men's cricket team will begin their five-match 2020 national series against hosts England today. The opening match will be played at the Riverside Ground in Chesley Street, starting at 10 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. In their first conversation after Iran-US MOU, Iran's President Pezeshkian briefs Prime Minister Modi on developments in West Asia and the way forward, reports the Indian Express. The Hindu quotes a Union Finance Ministry report that reveals that Gulf remittances rose in April despite West Asia crisis. The lead story in Hindustan Times is what the newspaper calls a grim forecast by India Meteorological Department, predicting that July is likely to be drier and hotter than normal across India. The special intensive revision of electoral rolls kicks off in Delhi, Jharkhand, Meghalaya, Maharashtra and Karnataka, reports the Asian Age. Niti Aayog has proposed a sweeping overhaul of India's tourism regulations as part of its latest report, Unlocking Growth in Tourism and Hospitality Sector, reports the Pioneer. In its editorial piece titled Safer Chats, the Tribune argues that WhatsApp's introduction of usernames is a long overdue privacy reform because it lets users communicate without exposing their phone numbers. And finally, work has begun on war footing on India's wrist petroglyph conservation park at Sindhu Ghat in Leh with the relocation of centuries-old rock carvings, writes the Statesman. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Vikasit Bharat G. Ramji scheme comes into force across the country today, replacing existing MG Narega. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a three-day visit to India. France beat Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their five-match 2020 international series against hosts England today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
3: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్దిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి

0: గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5416 పనులు గుర్తించి అందులో 5399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4765 పనులు ప్రారంభం కాగా 2708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్ని చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలి కొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 180879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు, మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు ముందుగా.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఉంటే కదా రొట్టె చెయ్యడం, ఒప్పుంటే కదా పూలు పెట్టడం, ఎండుంటే కదా రొట్టె చెయ్యడం, కొప్పుంటే కదా పూలు పెట్టడం, చమురుంటే కదా దీపం ఎలగడం, డబ్బుంటే కదా డాబు చెల్లడం.

0: బొమ్మ బొరుస చిత్రం నుండి పాట విన్నారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మీరు విన్న ఆ పాట ఆజన్మ బ్రహ్మచారి చిత్రం కోసం ఘంటసాల పాడినది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.
1: झूठा है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట బస్తీ కిలాడీలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్ హనుమంతరావు.

వింటున్న పాట అతడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినది. రచన సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం ఒకే సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాల నుండి పాటలు. ఈనాటి కార్యక్రమంలో ఇళయరాజా గారు సంగీతం అందించిన చిత్రాల నుండి పాటలు విందాం. ఇళయరాజా గారు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన సంగీత స్వరకర్తలలో ఒకరు. ఆయన 8600కు పైగా పాటలను స్వరపరిచారు. 9 భాషలలో సుమారు 1523 చిత్రాలకు సంగీతం అందించారు. మరి ఈనాటి కార్యక్రమంలో ఇళయరాజా గారి సంగీతాన్ని ఆస్వాదిద్దాం. ముందుగా ఘర్షణ చిత్రం కోసం వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం రాజశ్రీ, క్షమించాలి, రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

సంగీత ప్రపంచంలో మాస్ట్రోగా సుపరిచితులు ఇళయరాజా గారు. భారతీయ సినిమా రంగానికి ఉత్తమ సంగీత దర్శకునిగా 4 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. మరిప్పుడు విందాం గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇళయరాజా గారు దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతం చేశారు. దక్షిణ భారత సంగీతంలో పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టారు. మరిప్పుడు విందాం రాక్షసుడు చిత్రం నుండి ఈ పాట.

0: నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో గిజిగాడి గిచ్చుళ్ళాయే చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద
1: నాకు అదమ్ము పందెం నీ అందు చూస్తా పదమ్ము నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయ చేస్తాను తొలి మర్యాదాయా
0: నీ మీద నాకు ఇదయ్యో
1: పందెం నీ అందు చూస్తా పదమ్ము.

వంటి భామామణులు దొరికే వరకే ఈ బ్రహ్మచారి పొగ

నీ చాటు సరసం చూసి కుబులే కలిగే, నీ నాటు వరసే చూసి వలసే పెరిగే.

0: జత చేరి
1: నీ మీద నాకు ఇదయ్యో అందం లేదసలేను పదయ్యో.

0: నాకు ఇదయ్యో
1: పందెం నీ అంతుట పదంబు.
2: ఇళయరాజా గారు ఉత్తమ సంగీత దర్శకునిగా 4 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఇళయరాజా గారి నేపథ్య సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రాలలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ఎన్నో ఉన్నాయి.

మరిప్పుడు విందాం సాగర్ సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఒకే సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. ఈనాటి కార్యక్రమంలో ఇళయరాజా గారు సంగీతం అందించిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. 1991లో వచ్చిన దళపతి సినిమాలో అరే చిలకమ్మ అనే పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. మరి ఇప్పుడు విందాం దళపతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు ఇళయరాజా గారు సంగీతం అందించిన చిత్రాల నుండి పాటలు విన్నారు. ఒకే సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాల నుండి పాటలు ఈ కార్యక్రమంలో.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 9:30. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి పల్లి గ్రామం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, అలాగే పూలకుంట గ్రామం నుంచి ఓబులమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఓబులమ్మ, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ, వీరందరి కోరికపై ఇప్పుడు విందాం పవిత్ర బంధం చిత్రం నుండి ఈ పాట. గానం కేజే యేసుదాస్.

0: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా కామరా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు

0: వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈ ఉత్తరం సనప గ్రామం, ఆత్మకూరు మండలం సనప గ్రామం నుండి వ్రాస్తున్న శ్రోతలు పుల్లన్న, అలివేలి, వీర, సాయి, అంజి మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఇప్పుడు విందాం. రోషగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:45 కావస్తున్నది. ఇప్పుడు విందాం భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమరమణి కంఠరఘు, శ్రీ మానసారంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం విజయవాడ
1: శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.

0: రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్కంటక్ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ the honorable president of india has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
2: Pratibha Kanabarchina 13 mandi vidyardhini vidyardulaku

0: భారత రాష్ట్రపతి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
1: అందరికీ నా నమస్కారం. ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మిన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. దట్ ఈస్ వై యూనివర్సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవార్డ్ డిగ్రీస్. దే క్రియేట్ డ్రీమ్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్, షేప్ లీడర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డెస్టినీ ఆఫ్ జనరేషన్స్. టుడే ఈస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ ఆఫ్ ఆపర్చునిటీ, సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ ద బిలీఫ్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మస్ట్ రీచ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ. వికసిత్ భారత్ 2047 కెనాట్ బి బిల్ట్ అన్లెస్ ఎవ్రీ రీజన్ ప్రోగ్రెసెస్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ పార్టిసిపేట్స్. యూనివర్సిటీస్ ఇన్ ట్రైబల్ రీజన్స్ ఆర్ నాట్ జస్ట్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, దే ఆర్ అ క్యాటలిస్ట్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. వెన్ అ ఫస్ట్ జనరేషన్ లెర్నర్ గ్రాడ్యుయేట్స్, అన్ ఎంటైర్ ఫ్యామిలీ మూవ్స్ ఫార్వర్డ్ అండ్ సో డస్ ద నేషన్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047, వేర్ ఇన్నోవేషన్, రీసెర్చ్ and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
0: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan Garu Matladutu, Vidyabhyasanni Poorthi Cheyadame Kakunda సమాజంలోకి ఒక కొత్త బాధ్యతతో అడుగుపెట్టాలని, ఆ బాధ్యత తీసుకుంటే లక్షలాది మంది హక్కులు రక్షించబడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
2: Not only they are completing their education by this convocation, they are entering to a new responsibility. If they took responsibility, then millions' right will be protected. And in those days, the great leader of Alluri Sitaram Raju, they fought with the Britishers to give freedom to this country. Today, we all are fortunate. As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri or any job. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create new innovation, new models. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitor of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry. They know how to tackle with the nature. They are master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. Your first responsibility, how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system, and the present day requirement.
0: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir garu matladutu, Andhra Pradesh Kendriya Girijana Viswavidyalayam 2000

0: 1919లో స్థాపించబడిందని, ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల యొక్క చిరకాల కలలను నెరవేర్చిందని అన్నారు. భూబదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
1: ద ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. The Central Tribal University of Andhra Pradesh was established in 2019 and it is one of the top central universities located in Vizianagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh. Providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc., for tribal students. And prepares them to appear for competitive examinations conducted by UPSC.
0: కార్యక్రమంలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
2: ఆంధ్రప్రదేశ్ కే ఇస్ ఐతిహాసిక్ నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ఏక్ ప్రథమ దీక్షాంత సమారోహ కో సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ హై. ఆజ్ ఉపాధియాం ప్రాప్త్ కర్నే వాలే తథా ఉత్కృష్ట్ ప్రదర్శన్ కే లియే పదక్ ప్రాప్త్ కర్నే వాలే విద్యార్థియోం కో మేరీ శుభకామనాయ్ ఔర్ బధాయ్. సామాజిక న్యాయ కే ఉద్దేశ్య స్థాపిత్ కీ గయీ ఏసీ సంస్థాఓ కా ఏ దాయిత్వ భీ హోతా హై కి వే అపనే క్షేత్ర మే జనజాతీయ సమాజ్ కీ శిక్షా, స్వాస్థ్య, కౌశల వికాస్, ఆజీవికా ఔర్ వనాధికార్ కే లియే జమీనీ స్తర్ పర్ కామ్ కరే. ముజే విశ్వాస్ హై కి ఆనే వాలే వర్షో మే ఇస్ విశ్వవిద్యాలయ ద్వారా వంచిత్ ఏవం జనజాతీయ సముదాయ కే యువాఓ కే సర్వాంగీణ వికాస్ కే సాథ్ హీ ఇస్ క్షేత్ర కే సమగ్ర వికాస్ కే లియే భీ సార్థక్ ప్రయాస్ కియే జాయేగా. మే ఆశా కర్తీ హూం కి విశ్వవిద్యాలయ నే ఆప్కో ఇస్ తరహ సే సక్షమ్ బనాయా హోగా ఔర్ నవాచారీ సోచ్ తథా ఆత్మవిశ్వాస్ కే బల్ పర్ ఆప్ సఫలతా కీ ఓర్ బఢ్ సకేంగే. ప్రియ విద్యార్థియో, పుస్తక ఓ జ్ఞాన కే సాథ్ హీ ఆప్ అప్నే పరివేశ్ సే భీ సీఖే ఔర్ వ్యవహారిక కౌశల వికసిత్ కరే. యహీ సార్థక్ శిక్షా హై. విద్యార్థియోం కో అప్నే సముదాయ, సంస్కృతి ఔర్ పరంపరాఓ సే జుడే రహనే హుయే సమాజ్ ఔర్ దేశ్ కే భవిష్య కో బెహతర్ బనానా హై. ఇస్ విశ్వవిద్యాలయ మే ఔర్ విశేషకర్ జనజాతీయ విశ్వవిద్యాలయ మే జనజాతీయ సమాజ్ కీ ఆజీవికా సంవర్ధన్ కే లియే ఏసీ నవాచారీ వ్యవస్థ హోనీ చాయే జిస్కే ఆధార్ పర్ వన ఉపజ, హస్తశిల్ప, మిలెట్స్, ఔషధీయ పౌధే,

0: इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके। तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है। मुझे बताया गया है कि इसी उद्देश्य विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है। देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है। ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे। इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे। इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.
3: మీరు ఇంతవరకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి దేశవ్యాప్తంగా విబిజి ర్యామ్ జీపై పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
4: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగ స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో విబిజి రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
5: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
4: సార్, కార్యక్రమంలో ముందుగా విబిజి రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
5: విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్ర

0: ప్రాంతం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం. దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విబిజి రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో విబిజి రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ విబిజి రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధానాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబిజి రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 5 జూన్ 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది.
1: సరే, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలు ఏమంటారు, అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
0: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
1: సార్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజి నరేగా స్థానంలో విబిజి రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
0: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా విబిజి రామ్జీలో ఏంటంటే గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటినీ కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు ఇందులో

0: ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎంజి నరేగాకు అండ్ విబిజి రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్?
0: ఎంజిఎన్ఆర్ఈజీకు విబిజి రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే, అందులో కుటుంబానికి ఒక సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎంజిఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే, విబిజీ రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా అంటే, గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారనంటే, ఒక 60 రోజులు, సంవత్సరంలో ఒక 60 రోజులు పని విరామ కాలం అనేది, అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో ఒక 60 రోజులు, సంవత్సరంలో మొత్తంగా ఒక 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే, ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే, గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే, కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే, రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకుముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా, అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా, అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా, వాళ్ళకి ఒక సంవత్సరంలో దాదాపు 8,000 వరకు, ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల, వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగొరుతుంది అన్నమాట.
1: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
0: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్, మౌలిక వసతులు, దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా, గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు, అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం, అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా, అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టము ఎంతో సహకరిస్తుంది.
1: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
0: స్వయం సహాయక బృందాలకు కానీ, లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు, కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ, గొర్రెల షెడ్లు కానీ, ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో, దానికి సంబంధించినటువంటి

0: కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
0: వ్యవసాయము అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబీజీ రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ తర్వాత కోళ్ల పెంపకానికి కానీ లేదంటే డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు, ఈ దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది.
1: సార్, ఎంజీ నరేగా కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి వీబీజీ రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు?
0: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూయించాలి. పని 15 రోజుల లోపల చూయించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మస్టర్ ఉంటుంది, మస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉండే డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్లకు ఉంది, అది ఒక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలి చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి విబీజీ రామ్జీలో కూడా, ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టంలో ఏంటంటే గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలి ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%, రెండు కలిపి ఇక స్పర్శ అని డిబిటి స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డిబిటి స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికి కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం విబీజీ రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ

గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు, తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో

0: కలపాలి, కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో, ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం, ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఈ ఇందులో 3-tier పంచాయతీ కానీ, మండల పంచాయతీ కానీ, జిల్లా పంచాయతీ కానీ వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సార్, సాంకేతికతకి సంబంధించి మనం మాట్లాడితే కనుక, సార్ సాంకేతికత, ఈ డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు సార్?
0: ఉపాధి హామీ 2006లో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలులో అమలు చేయడం, అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డు హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవుతేనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా, ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్, ఇదంతా కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ అంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ గారు పంపిస్తారు, కలెక్టర్ గారు ఆన్లైన్లోనే శాంక్షన్. ఈ ప్రాసెస్ అంతా కూడా అన్నీ కూడా పకడ్బందీగా జరుగుతాయి, దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈ ఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతము ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటి పేమెంట్, ఈ డిబిటి పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్ శాప్ అని ఉంటుంది, అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్లకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్ శాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులన్నీ కల్పించి, అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాలని దీటుగా తయారు చేసి వికసిత భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు.
1: సరే, కార్యక్రమంలో చివరిగా విబిజి రామ్జీ, ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్?
0: సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే

0: ఒక అపోహలు ఉన్నాయి. విబీజీ రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం, ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు కానీ వ్యవసాయ రంగం సంబంధించి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందాక అంటే హార్టికల్చర్ తర్వాత పౌల్ట్రీ తర్వాత అనిమల్ హస్బెండరీ సెరికల్చర్ ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకొని ఆదాయం పొందడానికి అదేవిధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విబీజీ రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పనిచేసుకోవాలి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి, నిరుద్యోగ యువకులు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి విబీజీ రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని విబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

లిజనర్స్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఏజెంట్ బైరవ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. సో 10:27 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సాంప్రదాయ యుద్ధ కళలో విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న కే పజనివేల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? మరి మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను కదా 8662438114 నెంబర్ కి. మరి నేనైతే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారు టక్క టక్క వచ్చేసాయండి.

0: చూద్దాం ఆన్సర్స్ కరెక్టా కదా. హాయ్ తేజు గారు అంటూ బీహార్ మరియు న్యూఢిల్లీలో జరిగే అని అంటున్నారు ఏంటో. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కానీ అర్థం కాల మీ ఆన్సర్ ఏంటో, అండ్ రాంగ్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ వీరమ్మ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టుపక్క నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి సునీత పూర్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చెల్లపండి అండ్ మోనిష మధురై తమిళనాడు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెదపర్మి. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. శ్రీరామారావు మరియు అపరాజిత పెనంలూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఆన్సర్స్ అయితే ఇవన్నమాట వచ్చేసాయి నాకు ఇప్పటిదాకా. ఇంతకీ ఆ ప్లేస్ ఆ రాష్ట్రం పేరు, ఐ మీన్ ఆ కేంద్ర పాలిత ప్రాంతం, సో అది యూనియన్ టెరిటరీ అనమాట. సో పుదుచ్చేరి, పుదుచ్చేరి ఇస్ ద ఆన్సర్. కే పజనివేల్ సాంప్రదాయ యుద్ధ కళలో విశిష్ట సేవలు అందించారు కాబట్టి ఆయనకి పద్మశ్రీ అవార్డు అంది లభించడం జరిగింది. మరి పుదుచ్చేరికి చెందిన వాళ్ళు అనమాట, అది విషయం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
8: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అల్లుడు సీనుజిన్ మంచి సాంగ్ వినేశారు కదా, జావేద్ అలీ పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కాంపిటీషన్ లో. ఇక 10:40 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హరివెల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్ ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అని అడిగాను కదా, చాలా మంది ఆన్సర్స్ పంపించేశారండి. సో ఇంతకీ ప్రీవియస్ క్వశ్చన్కి శ్రీరామారావు గారు కూడా పంపించారు, అపరాజిత ఫ్రమ్ పెనమలూర్ పుదుచ్చేరి అని చెప్పేస్తూ. తర్వాత ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చక్రధర్ మహిధర్ అండ్ శ్రీధర్ శశిధర్ పెనమలూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, నా పేరు సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్, శ్రీకాకుళం డిస్టిక్ అంటూ మెసేజ్ పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్కి పుదుచ్చేరి అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. తర్వాత పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పుట్టపాక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్, ప్రవీణ, గుడ్ మార్నింగ్ తేజు ఒక్క అంటూ మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెల్లపండి అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి అంటూ విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత హాయ్ అండి, ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అనంతపూర్ అంటూ ఆన్సర్ అయితే రాంగ్ అండి. ఇక అనంతపూర్ నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు పంపించారు, అలాగే రమేష్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అయితే కరెక్ట్గా వచ్చాయి. మొత్తానికి మన ఇండియాలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మొదటి మెనోపాజ్ క్లినిక్ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అని అంటే అది వచ్చేసి మహారాష్ట్ర అన్నమాట. సో మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేకమైన మెనోపాజ్ క్లినిక్ని స్టార్ట్ చేసింది.

మెయిన్గా ఏంటంటే ఇవి మహిళలకు మెడికల్ కన్సల్టేషన్, మానసిక ఆరోగ్య సలహా, ఎముకలు, గుండె, హార్మోన్ స్క్రీనింగ్, మందులు ఇవన్నీ కూడా ఒకే చోట అందేలాగా చేస్తున్నాయి ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మెనోపాజ్ సమయంలో మెయిన్గా శారీరక మానసిక మార్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ హాస్పిటల్స్ వల్ల, ఈ క్లినిక్ వల్ల మహిళలకు చాలా యూజ్ ఉంటుందన్నమాట. అది మ్యాటర్. ఇక మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్. నెక్స్ట్ ఇక ఈరోజు హరివిల్లలో నేను అడగబోయే క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది? విన్నారు కదా, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ స్టేట్లో ఉంది? మీరు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. మరి వింటూ స్టేట్ యూంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?

0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి FM
0: 101.3.

లిజనర్స్ వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక హరివిల్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉంది తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి ఆన్సర్స్ పంపించేశారు ఎవరెవరు, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపర్మి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి వెంకటాచలపతి గారు అలాగే రమేష్ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. ఇక మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నవ్యాచరిత ఫ్రమ్ గుంటూరు కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ మార్నింగ్. పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపించారు, ప్రశ్న సరిగా వినలేదండి అంటున్నారు. కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి, అది ఏ స్టేట్లో ఉంది అని అడిగాను. నెక్స్ట్ అక్తర్ గారు అలాగే వలిప్షా రాజా అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి వచ్చిందనమాట మెసేజ్ ఇది. సో అక్తర్ రాజా వాలిప్షా అదేనా పేరు, ఓకే అనంతపురం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చల్లపండి అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. సో అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. ఇక 10:55 అయిపోయిందండి, ఇది ఇవాళ మన ప్రోగ్రామ్ హరివిల్లు. మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుందాం ఓకేనా. సో అంతవరకు వింటూ హ్యాపీగా ఎఫ్ఎంని ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా 9వ త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ రేట్లు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు సుకన్య సమృద్ది పథకంలో డిపాజిట్లపై 8.2% వడ్డీ రేటు, 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్పై 7.1%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేటు వరుసగా 7.1%, 4% లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్, విబీజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లను పెంచారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులకు మంత్రులు, అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాత పెద్దిరెడ్డి వారి వీధిలో హోంమంత్రి అనిత పెన్షన్లను పంపిణీ చేశారు. పాయకరావుపేట వార్డులో పర్యటించిన అనిత పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ అందించే వివిధ రకాల పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు వీలుగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పోర్టల్తో ఆధార్ ఐడెంటిఫికేషన్ అనుసంధానిస్తూ రాష్ట ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్ శాఖ నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, ఫిర్యాదులు, పోలీస్ పిటిషనర్ల రిజిస్ట్రేషన్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్, పోగొట్టుకున్న పత్రాల నివేదిక వంటి వివిధ పౌరసేవలను పొందేవారి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ ఐడెంటిఫికేషన్ వినియోగించేందుకు దీని ద్వారా అవకాశం కల్పించింది. అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. 3,800

80 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగ దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర రేపు ప్రారంభం కానుంది. 2025 అక్టోబర్లో వచ్చిన మోందా తుఫాన్ బాధితులకు వివిధ రూపాల్లో అందాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే వీటిని బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: रहे हो विविध भारती FM 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్యో రాజే సమత. మరి సమయం చూసుకుంటే 11:06 అయిపోయింది. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఈరోజు సినిమా కబుర్లు ప్రోగ్రాంలో కొన్ని డిఫరెంట్ టాపిక్స్, అంటే కొన్ని డిఫరెంట్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఒక్కసారి మనం ఆ సినిమాల్లోకి, అండ్ సినిమా పేర్లు చెప్పగానే మీరు ఆ సినిమా చూసినటువంటి రోజులను గుర్తు తెచ్చేసుకుంటారనమాట. మరి ఏంటి ఆ సినిమాలు, ఆ సినిమా కబుర్లు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకోవాలంటే స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి ట్రాక్ అయితే వచ్చేసింది. అండ్ ఆ సాంగ్ తర్వాత మనమైతే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం కదా. సో మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ జోక్ డే కూడా ఉంది ఈరోజు. అయితే ఈ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా 90 దశకంలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి కాలక్రమంలో కొంతమేర మరుగుపడిపోయినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి తెలుగు కామెడీ సినిమాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అండ్ 90s దశకం అంటేనే తెలుగు సినిమాల్లో హాస్యానికి ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు. హీరోనే కాదండి, హీరో పాటు, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్, అద్భుతమైన టైమింగ్, కుటుంబం అంతా కలిసి చూసే వినోదం ఆ కాలానికి ప్రత్యేకత అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా లిస్టులో ఫస్ట్గా చెప్పుకోవాల్సిన సినిమా అయితే అప్పుల అప్పారావు అని చెప్పచ్చు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి అద్భుతమైన కామెడీ టైమింగ్, చమత్కారమైన సంభాషణలు, అప్పుల చుట్టూ తిరిగేటువంటి వినోద భరితమైన కథ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అండ్ ఇప్పటికి కూడా ఈ సినిమా చూస్తే అసలు నవ్వాగదంటే నమ్మండి. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. మరి ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా మరి మీ అందరి కోసం అయితే అప్పుల అప్పారావు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎటుకు అప్పులతో వైభవంగా వందేళ్ళు బతుకు ఈ అప్పు వలన చెడిపోదు పరువు కలికాలమందు ఇదే బ్రతుకు తెరువు

దిక్కి వెంకటేశుడు గోవిందా. అందుకని అప్పే చేయని వాడు గాడిదా, చస్తే తీర్చకు దెయ్యి వాయిదా. ఏ దేశ చరిత్ర చూ

గీత. అప్పుల అప్పారావు అప్పులు చేయుట తెలియని అల్పులకు ఉపదేశించిన రుణగ్రహణ రుణ సూక్ష్మ రుణ సన్యాస యోగములు సమాప్తము. రుణస్తే

0: भारती FM 101.3
1: वारे वाये मी फेसू अच्छ हिरला वंदे बासू

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

ఈ సినిమా కవర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి 90వ దశకంలో వచ్చినటువంటి కొన్ని అద్భుతమైన కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దీంట్లో లిస్ట్లో చెప్పాలి అంటే మహిళలు పురుషులుగా వాళ్ళు వీళ్ళుగా వీళ్ళు వాళ్ళుగా మారిపోతే ఎలా ఉంటుంది, ఊహించుకోవడానికి చాలా ఫన్నీగా ఉంది కదా. సో మరి ఇలాంటి ఒక మంచి వినూత్న కథాంశంతో రూపొందించినటువంటి చిత్రం జంబలకడి పంబ. అండ్ ఈ చిత్రం నవ్వులతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా అందించిందని చెప్పచ్చు. అండ్ ఎవరికైనా కాస్త లోగా ఫీల్ అయినా లేకపోతే ఏదన్నా కాస్త వెరైటీగా చూడాలనిపించినా కూడా ఇలాంటి సినిమా అంటే జంబలకడి పంబ ఇలాంటి సినిమా చూసారనుకోండి, అంటే ఆ సినిమా చూసేంతసేపు అయినా సరే మీరు ఈ బయట ప్రపంచంతో కాస్త బాధ్యతల నుంచి బాధల నుంచి బయటపడి మనస్ఫూర్తిగా అయితే నవ్వుకోవచ్చు అన్నమాట. అలాగే అండ్ ఇంకా చెప్పాలి అంటే హలో బ్రదర్ ఈ సినిమాలో కూడా, అంటే హీరో హీరోయిన్ అండ్ సినిమా కథ ఏదైతే ఉందో అది ప్యారలల్గా నడుస్తున్నా కూడా అందులో ఉన్నటువంటి కామెడీ సన్నివేశాలు ఉంటాయి కదా, ముఖ్యంగా బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, ఆలీ, సో ఇట్లాంటి మంచి కమెడియన్స్, సో వీరందరూ కలిసి పండించినటువంటి ఒక వినోదం ఏదైతే ఉందో ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది ఇలాంటి కొన్ని సినిమాల ద్వారా. సో హలో బ్రదర్ ఈ సినిమా కూడా ఎంత పెద్ద విజయం సాధించినా అందులో కామెడీ సన్నివేశాలు అంటే ఆ కామెడీ పాత్ర అనేది చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక్కసారి. ఈ సినిమాల పేర్లు వింటుంటేనే మళ్ళీ ఒక్కసారి కాస్త వీకెండ్లో ఒక్కసారి మళ్ళీ చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా మీకు కూడా. మరి నెక్స్ట్ వీకెండ్ ఏ సినిమాలో చూడాలనేది ప్లాన్ అయితే చేసేసుకోండి. చక్కగా మరొక్కసారి ఆ 90s మూవీస్ అయితే అలా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. అండ్ ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక చక్కటి పాట వచ్చేస్తుంది, మరి వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతున్నాం. అండ్ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా మరి ఇలాంటి మంచి మంచి జోక్స్ ఉన్నటువంటి అంటే హాస్యభరితమైనటువంటి సన్నివేశాలు ఉన్న సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ లిస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీకి మరో చిరునామా అని చెప్పచ్చు, మాయలుడు సినిమా. సో చిన్న చిన్న మోసాల చుట్టూ తిరిగేటువంటి కథ, ఊహించని మలుపులు, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తాయి. అలాగే పూర్తిగా వినోదాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కినటువంటి చిత్రాల్లో అలీబాబా అరటజందొంగలు, సో ఈ చిత్రం కూడా ఒక మంచి పాత్ర అంటే ఒక స్థానం అనేది ఉంది ఈ సినిమాకి కూడా. అండ్ ఈ చిత్రంలో పరిస్థితుల వల్ల వచ్చేటువంటి కామెడీ అంటే సిచ్యుయేషనల్ కామెడీ అనేది ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఘటోత్కచుడు అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా మరి మనమైతే చూడొచ్చు ఇక్కడ ఘటోత్కచుడు ఈ చిత్రంలో కూడా బ్రహ్మానందం గారి కామెడీ ముఖ్యంగా, సో మనం చెప్పుకోవాల్సినటువంటిది.

0: 야.
1: 야.
2: 엄마, 엄마.
3: 101.3

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, 90స్లో వచ్చినటువంటి కొన్ని హిట్ కామెడీ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే వినూత్నమైనటువంటి కథతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సినిమాల్లో మేడం కూడా ఒకటి అని చెప్పచ్చు. అండ్ ఇందులో స్త్రీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారి నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది, అండ్ ఆ కామెడీ సీన్స్ కూడా. సో ఇలా 90స్లో వచ్చినటువంటి సినిమాల్లో హాస్యం అసభ్యతకు దూరంగా ఉండేవి, అలాగే చిన్న చిన్న సంఘటనల నుంచి పుట్టేటువంటి సహజమైనటువంటి కామెడీ ఎలా ఉంటుంది, ఆ నవ్వులు, ఆ సంభాషణలు, సో ఇవన్నీ కూడా మనకి అలా గుర్తుండిపోతాయి అన్నమాట. అండ్ వీటితో పాటు గొప్ప నటీనటుల అభినయం ఈ సినిమాలను నేటికి కుటుంబ సమేతంగా చూసేలా చేస్తుంది అన్నమాట. అందుకే కొత్త సినిమాలతో పాటు ఇలాంటి పాత కామెడీ రత్నాలను కూడా అప్పుడప్పుడు చూసి ఆ స్వచ్ఛమైన నవ్వులను మరొకసారి మనం ఆస్వాదించవచ్చు. సో మరి మీరు కూడా ఆ 90స్ చిత్రాల్లో మీ ఫేవరెట్ అయినటువంటి కామెడీ సినిమాలు ఏదన్నా ఉంటే, ఎప్పుడైనా మీ మనసు బాగాలేనప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు డల్గా మూడీగా ఉన్నప్పుడు అలా ఒక్కసారి మళ్ళీ చూసారనుకోండి, అండ్ కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ కామెడీ అంటే, కామెడీ అనేది సినిమాల్లో కేవలం జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదండి. మనం ఆ సీన్స్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఎవరెవరితో ఉన్నాం ఏంటి ఇవన్నీ కూడా మన మెమరీస్ని ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ చేస్తుంది అన్నమాట. అలా మనం

ఒక్కసారి ఆ హ్యాపీ ఎరాక్ అయితే వెళ్ళొచ్చేయచ్చు. సో ఇది ఇవాళ మన సినిమా కపుల్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి మీకు తెలుసా ప్రోగ్రామ్లో కూడా మంచి విషయాలు మీతో అయితే షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో వింటూ ఉండండి మరి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమతా.

0: The latest passport application height fee has been implemented under the Passports Amendment Rules 2026 from today. Under the revised fee structure, a 36-page fresh passport or reissue of a passport will now cost ₹2,500. The fee for a 60-page ordinary passport or its reissue has now been fixed at ₹3,500, while under the Tatkal scheme, it will cost ₹6,000. Union Minister Shivraj Singh Chauhan and Kiran Rijiju arrived in Itanagar today to assess the flood situation and the damage caused by the recent calamity. Home Minister Amit Shah spoke with Chief Minister Pema Khandu yesterday. During the interaction, Mr. Khandu briefed the Union Home Minister on the evolving situation and the ongoing relief, rescue and rehabilitation efforts. Chief Minister Pema Khandu thanked Prime Minister Modi for his prompt concern and support in deputing the two Union Ministers to personally assess the situation. And that is the end of this news bulletin.
1: ప్రోగ్రాంలో మనం ఒక మంచి విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం ప్రతిరోజు వేసుకునేటువంటి దుస్తులు, బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? ముఖ్యంగా పాలిస్టర్, నైలాన్, సింథటిక్ ఇట్లాంటి బట్టలు ఏంటంటే పూర్తిగా డిగ్రేడ్ అవ్వవు. ఇవి డిగ్రేడ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందన్నమాట. అండ్ అంతేకాదు, వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు నీటిలో కలిసి ప్రకృతికి హాని చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైనటువంటి బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ వైపు ఫ్యాషన్ పరిశ్రమ కూడా అడుగులు వేస్తుంది. ఆర్గానిక్ కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి కొన్ని ఫైబర్స్ అన్నమాట. మరి ఇలాంటి బయోడిగ్రేడబుల్ ఫైబర్స్తో ఉన్నటువంటి బట్టలు ఏంటి, అసలు అలాంటి దుస్తులు ఎలా తయారు చేస్తారు, అండ్ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందాం. ఈరోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత, మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారు. సో ఇలాంటి మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జీన్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

ఎస్, బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ ఆర్గానిక్ కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి ఫైబర్స్ అన్నమాట. వీటితో పాటు బ్యాంబో ఫైబర్స్ కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంటే వెదురు మొక్క నుంచి తీస్తారన్నమాట ఈ ఫైబర్ని. అండ్ వెదురు మొక్క మనకు బాగా తెలుసు చాలా వేగంగా పెరుగుతుందని. సో దానితో తయారైనటువంటి వస్త్రాలు కూడా మృదువుగా ఉండడమే కాకుండా చెమటను కూడా త్వరగా పీల్చుకునేటువంటి గుణం కలిగి ఉంటాయన్నమాట. అలాగే వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాస ఆకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ అవశేషాలు ఇలాంటి అన్ని పదార్థాల నుంచి కూడా కొత్త

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖ అభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరో బ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌజ్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాలు

0: మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వాడి ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకిది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా అభివర్ణించి, రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా వెనెజువెలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువెలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 320.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2వ T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ నోడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది.

స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती एफएम 101.3।
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీకు తెలిసే ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ తయారీ గురించి. అండ్ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాసాకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ అవశేషాలు ఇలాంటి పదార్థాల నుంచి కొత్త తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్పుకున్నాం. అలాగే ఇవన్నీ ఏంటంటే రైతులకు అదనపు ఆదాయం రావడంతో పాటు వ్యర్థాలు కూడా చాలా తగ్గుతున్నాయి అన్నమాట. అలాగే మష్రూమ్స్ మిసీలియంతో తోళ్ళ కనిపించేటువంటి ఫ్యాబ్రిక్ని తయారు చేస్తుందన్నమాట. సో దీన్నే వీగన్ లెదర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది జంతువులకు హాన్ చేయదు, ప్రకృతిలో కూడా త్వరగా కలిసిపోతుంది. అండ్ వీటన్నిటి గురించి మనకు తెలుసు, బట్ సీడ్ ఫ్యాబ్రిక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే సముద్రపు ఆల్గే ఉంటుంది కదా, సో దాని నుంచి తయారు చేసేటువంటి వస్త్రాలు అన్నమాట. అండ్ ఈ వస్త్రాలు తేలిగ్గా ఉండడమే కాదండి, పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ వర్షం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: FM 101.3.

ఎస్, బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్, సో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం మీకు తెలుసాలో. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్లో అంటే 3D నిట్టింగ్ టెక్నాలజీ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం మామూలుగా మనకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే దుస్తులు అల్లుతున్నారు. అంటే సో దీనివల్ల ఏంటంటే బట్టల వృధా అనేది తగ్గుతుంది. అలాగే ఎంజైమ్ ఆధారిత ప్రాసెసింగ్ ద్వారా హానికర రసాయనాలు ఏవైతే వినియోగిస్తారో బట్టలు తయారీలో కానివ్వండి, స్టిచ్చింగ్ అప్పుడు కానీ, ఇలా వీటన్నిటి వినియోగం కూడా తగ్గుతుంది. అండ్ నీటి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. అండ్ మనం కొనుగోలు

చేసేటువంటి ప్రతి దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదండి, పర్యావరణంపై కూడా మన బాధ్యతను తెలియజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సహజ నారాలతో తయారైనటువంటి బయోడీగ్రేడబుల్ దుస్తులను ఎంచుకోండి. సో దీని ద్వారా ఏంటంటే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించడంలో మనము భాగస్వామ్యంలో అవుతాం అన్నమాట. అండ్ ఇది ఇవాళ మనం మీకు తెలుసా. నెక్స్ట్ దీనా ప్రోగ్రాంలో మనమైతే కలుసుకుందాం. స్టిల్ దెన్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే చేస్తుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలి.

0: అనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బే. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా జంతలూరులో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2020 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు 56 మందికి స్వర్ణ పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య ఉపకులపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ విద్యార్థులు వికసిత భారత్ వైపుకు అడుగులు వేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. అదేవిధంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు చదువుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పేదలు వృద్ధులు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా బోయిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 4 మరణించారు. 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పొగాకు రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనయ్య స్వామి అన్నారు. టంగుటూరులో పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను, పొగాకు బేళ్లను పరిశీలించి రైతులు వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారులంతా అన్ని వేలం కేంద్రాల్లో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన ఈరోజు మాట్లాడుతూ బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించి ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లకు అందాల్సిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: అభివృద్ధి అన్నది ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారని తెలుసుకుంటూ మీరు తెలియజేసిన వివరాలు అన్నింటికీ ధన్యవాదాలు డాక్టర్ గారు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు. కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ.

அழகருளோ எத பதமாக

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్టపతి ద్రౌ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. అనంతపురం జిల్లా జంతులూరులో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047.
0: అంతకుముందు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదును పంపిణీ చేస్తూ, ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 62,19,000 మంది లబ్ధిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్ధిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలి రెగ్యులర్ సర్వీసు ప్రారంభోత్సవం ఈరోజు మధ్యాహ్నం భీమవరం రైల్వే స్టేషన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణించనుందని చెప్పారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బాపట్ల జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వేలం ప్రక్రియను, పొగాకు బెళ్లను పరిశీలించిన మంత్రి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలం కేంద్రాలు

0: గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్లు పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని స్థాయి విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 4 మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బీబీజీ రామ్జీ చట్టం ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
2: మే 28న విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
0: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో 1 జూలై 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 1 జూలై జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం అలాగే మహిళల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి అమలు చేసినటువంటి పథకాల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మన ధీర ప్రోగ్రాంలో. అండ్ అలాగే మిషన్ శక్తి, సో ఈ శక్తి అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటి అంటే మహిళల భద్రత, సాధికారత, సంక్షేమాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించినటువంటి కార్యక్రమం ఇది. అండ్ ఇందులో భద్రత, నైపుణ్య అభివృద్ధి, అవగాహన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం, అలాగే ఆరోగ్యకరమైన తల్లిని శిశు సంరక్షణను ప్రోత్సహించడం కోసం పోషణ్ అభియాన్ ఈ కార్యక్రమం లక్ష్యంగా చేపట్టారు. అలాగే మరిన్ని పథకాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్తీ ఫుడ్ అంటున్నా?

0: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
0: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

తీరా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మరికొన్ని స్కీమ్స్ గురించి, పథకాల గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. అయితే మహిళలకు శాసనసభలు, లోక్సభలో 33% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించినటువంటి చట్టం నారీ శక్తి వందన చట్టం. సో ఈ చట్టం కూడా ఆమోదం పొందింది. అమలు అండ్ అలాగే జనాభా లెక్కలు, నియోజకవర్గ పునర్విభజన వంటి ప్రక్రియలపై కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ ఈ పథకాలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఒకటే, మహిళల విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన అలాగే సామాజిక సాధికారతను పెంపొందించడం. అయితే ప్రతి పథకానికి కూడా అర్హత ప్రమాణాలు, అమలు విధానం అనేది వేర్వేరుగా ఉంటాయి. వాటి ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ, బ్యాంకులను కానీ, లేదా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా కూడా తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీర ప్రోగ్రాంలో మనమున్నాం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం ప్రతి ఆర్జే సమత అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అనమాట. మరి 2:32 అయిపోయింది. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. అండ్ అలాగే మన లిజినర్స్ అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారు. సో బట్ మీ మెసేజెస్తో పాటు మరి నేను అడగబోయే క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ని మీరు జత చేసి వాట్సప్ చేస్తూ ఉండండి. మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? మరి మీ ఆన్సర్ని వాట్సప్ చేస్తూ ఉండండి. 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి ఓ లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు అని అడిగాను. ఎస్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు సో సినిమా కబుర్లు బాగుంది అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. సూపర్. అలాగే రమణమూర్తి గారు, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ అయితే పంపించారు. అలాగే కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అండ్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు. సో సందడి సందడికి స్వాగతం అంటూ. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ చెప్పండి అంటున్నారు శరత్ బాబు, రవి పనమలూరు విజయవాడ నుంచి. అలాగే గణేష్ రాజు, శ్రీవత్స కోన

పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆవుల అజయ్ అరోరా గారు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట, కల్వా ఒర్వకల్ మండలం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల పెద్ద మస్తానరావు గారు, అలాగే చిన్న మస్తానరావు గారు పంపించారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఆన్సర్స్, అవన్నీ కూడా చూసేద్దాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఔషధాల రాణి అని ఏ మొక్కను అంటారు అని అడిగాను. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అలాగే శ్యామల గారు, అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి రైట్ ఆన్సర్, ఇస్మాయిల్ గారు నంద్యాల నుంచి శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అలాగే అనంతపురం నుండి జాను భాష మస్తాన్ పంపించారు కానీ కాదండి, అండ్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాను గారు పంపించారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని గారు శుభ మధ్యాహ్నం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు, ఆదోని మండల్ పంపించారు అనమాట. ఓకే, నాన్స్ తెలియదు అంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శరత్ బాబు రవి గారు పెనవలూరు నుంచి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నొన్న నుండి శుభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్, శృత్విక రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుండి భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ మలన్బి కర్నూల్ నుంచి సో ఇందాక పంపించిన ఆన్సర్ సో ఇప్పుడు కూడా కాదండి ఆన్సర్ అయితే నో ప్రాబ్లం, నేనైతే రివీల్ చేసేస్తాను. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ఓకే ష్యూర్ తప్పకుండా రాజు అండ్ శ్రీవత్స కొన్నప్పటి నుండి పంపించారు, అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే రేణుక గోపరాజు గారు కడప నుంచి, సో ష్యూర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా చెప్పారు.

చేస్తాను. మంగళగిరి నుండి యశోద గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఔషధాల రాణి అని తులసి మొక్కను అంటారు. సో అదనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. మరి మన సందడి సందడిలో సో మనకి అంటే షర్ట్స్కి కానీ ప్యాంట్కి కానీ పాకెట్స్ ఉంటాయి కదండి. అయితే ఈ షర్ట్ కానీ ప్యాంట్ కానీ పాకెట్స్లో పెట్టుకునే వస్తువులలో ఎక్కువగా ఏ వస్తువుల్ని పెట్టుకుంటారు? మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ పంపించేసేయండి 0866 24 111 4 ఈ వాట్సాప్ నెంబర్కి. షర్ట్ కానీ ప్యాంట్ పాకెట్స్లో కానీ ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏవి? మరి మీ ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు లేక నేను లేను ఈ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ కౌసల్ని వాయిస్లో కులశేఖర్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, మరి షర్ట్ ఆర్ ప్యాంట్ పాకెట్స్లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏంటి అని అడిగాను. అండ్ శాంతి గారి నుండి ఒకే ఒకటి గారు పంపించారు ఓకే, అలాగే భాస్కర్ గారు పెడన నుంచి పంపించారు ఓకే కరెక్ట్ ఆన్సర్, అలాగే పెడన జోగానంద్రోకాల నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్, అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్, రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే రేణుక గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ చిన్న కాకా నుంచి సుమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, రెడ్డిగూడెం నుండి రాజశేఖర్ గారు అండ్ బోరేనాథ్ అండ్ పంపించారు ఆన్సర్స్ ఓకే, అండ్ అలాగే దామర్ల చిన్నమస్తానరావు అలాగే పెద్ద మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే అనంతపురం నుండి ఇమామ్ బి గారు ఓకే పంపించారు ఆన్సర్స్ ఓకే, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, గోర్లఖాన్ దొడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప గారు అలాగే జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా లిఖిత రక్షిత అనురాధ బాలరాజు గారు అనంతపూర్ పాపంపేట నుంచి పంపించారనమాట ఆన్సర్ ఓకే, అలాగే మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, సో ఒకప్పుడైతే ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు ఇప్పుడైతే ఫోనే అంటున్నారనమాట ఓకే, అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి పంపించారు ఓకే, అలాగే ఆవుల అజయ్ అరోరా కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఓకే, అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే గడ్డ మంకయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్, గణేష్ రాజు శ్రీవత్స నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే శ్రీరామ్ నాయుడు గారు నాయుడు గారు బొడ్డుచెర్ల మారకాపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ రైట్ ఆన్సర్ పంపించారు సర్దార్ తులసి గారు, అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, అండ్ ఇంకా సో మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట, మరి ఆ మెసేజెస్ అన్నీ కూడా చూసేద్దాం మన న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్ టు కీప్ లిస్నింగ్ అండ్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె పంచాయతీ

వద్ద రేపు నిర్వహించనున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు రాష్ట మంత్రులు పాల్గొనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంలో త్వరలోనే ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని, రామాయపట్నం పోర్టు వద్ద 100 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు రాష్టాల పోస్టల్ సర్కిళ్ల పనితీరును సమీక్షించారు. పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాల నమోదును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనాన్ని కనిష్టంగా 300 రూపాయల నుంచి గరిష్టంగా 409 రూపాయలు చెల్లించేలా నిర్ణయించిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందన పథకం కింద అందించే నగదు పంపిణీ తేదీని త్వరలో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలో సింగపూర్ బృందం ఈరోజు పర్యటించింది. సింగపూర్ బృందానికి ఏపీ సీఆర్డీఏ అధికారులు ఆయా ప్రాజెక్టుల పురోగతి, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని, ఈ విధానానికి కట్టుబడి ఉంటామని ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయల పింఛన్ను ఇంటి వద్దకే అందిస్తున్నామని, ప్రతి పైసా అవినీతి లేకుండా లబ్దిదారుడి చేతికి చేరడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్ల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఈరోజు విడుదల చేశారు. రాష్టంలో విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ కింద బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోందని అన్నారు. పేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకుల తూకాల్లో తేడాలు, పంపిణీలో నిర్లక్ష్యం కార్డుదారులకు ఇబ్బందులు కలిగించినట్లు తేలితే సంబంధిత డీలర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఆర్డీఓ కె మాధురి హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ జిల్లా ఇన్ఛార్జిగా బుద్దా లక్ష్మీనారాయణ ఈరోజు నియమితులయ్యారు. మహాత్మా జ్యోతిబాపులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తుని, పెద్దాపురం, కరప, పిఠాపురం గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 6న సంబంధిత పాఠశాలలో ఆధార్ కార్డుతో ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపల్ యజ్ఞ విశ్వశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

பாரதி எஃப்எம் 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు

0: అని దినాలలో సమర్పించగలరు.
1: మరి మనం సందడే సందడిలో అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ పంపించారు. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నున్న నుండి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సిరిగిరి హరికృష్ణ గారు. నంద్యాల నుంచి అలాగే, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. ఉమ్మడి నుండి మహమ్మద్ జనదిన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. జగ్గపేట నుంచి మస్తాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. చాలా వరకు కూడా షర్ట్ లేదా ప్యాంట్ పాకెట్స్లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువుల్లో పెన్ను, పర్సు, కీస్, తర్వాత దేవుడి ఫోటో పెట్టుకుంటారు, అంటే పర్స్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు. బట్ ఇప్పుడైతే చాలామంది ఫోన్, స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు కదా, బట్ అది అయితే అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు కదా, సో మరి స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో అది మనం షర్ట్ పాకెట్లు పెట్టుకున్నా, ప్యాంట్ పాకెట్లు పెట్టుకున్నా అది మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో మీతో పాటు వెళ్ళేటప్పుడు లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమైనా క్యారీ చేయండి, అండ్ జెంట్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ జాప భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు వెలుల నుంచి పంపించాను ఆన్సర్, ఓకే. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం మన సందడి సందడిలో. ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగుల్లోకి మారేటువంటి లెన్సెస్ను ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎండలో ముదురుగా నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866-2488-14 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ఈలోపు మీ అందరి కోసం అయితే స్నేహం కోసం ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, కవిత, కృష్ణమూర్తి, సో వీర్ వాయిస్లో ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతీ ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చిత్రం నుంచి ఎస్పి బాలుగారు అలాగే చిత్ర గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వినేసాం. అండ్ అలాగే మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి అనమాట. మరి మన లిజినెస్ పంపించినటువంటివి చూసేద్దాం. జాపా భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు సో ఇంత క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు, ఓకే. అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ పేరు పెట్టలేదండి, మీ పేరు కూడా పంపించండి. సో ఖచ్చితంగా సర్దార్ గారు, ఓకే సర్దార్ గారు ఉత్తరాఖండ్ నుంచి. అండ్ అలాగే రాజుల నుంచి జయన్న గారు పంపించారు ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. మలన్బీ గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు, ఓకే. అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమల్పండి జ్యోతుల రాజారావు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ నైతుల్లా గారు భవానీ పేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి. అలాగే గోర్లకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి స్వప్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కుంకునూరు దేవనకొండ కర్నూలు జిల్లా నుంచి వీరేంద్రనాథ్ పటేల్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ బీట్లీ బసా నుంచి రైట్ ఆన్సర్. దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈరోజు మంచి మంచి సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, అభినందనలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి.

అలాగే భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఆత్మకూరు నుండి ఆశీష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ ని ఫోటోక్రోమిక్ లెన్సెస్ అని అంటారనమాట. సో వాటినే ట్రాన్సిషన్ లెన్సెస్ అని కూడా పిలుస్తారు. సో ఈ రెండిట్లో ఏది పంపించినా కూడా కరెక్ట్ ఆన్సరే. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యబాబు గారు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి పంపించారు. సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అలాగే పూజారి ధనంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుండి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? మరి మీ ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సప్ చేస్తుండండి 0866 24 888 14. ఈ వాట్సప్ నెంబర్కి బొంబాయి ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే చిత్రగారి వాయిస్లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వింటూ

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చేసేయచ్చు. సిద్ధం మురళి గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను గారు సోయింద క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అపల్రాజ్ గారు పెడన జోగానంద్రావు కాలనీ నుండి సూపర్ పాటల సెలక్షన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూరు కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. జయం బాషా గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు కానీ కాదండి. శ్రీ వైష్ణవ్ చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోరలకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వరరావు గారు ఓకే వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వివేక్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొదుమూరు ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే దామర్ల చిన్నమస్తన్ రావు పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి.

అలాగే సూరిబాబు గారు కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. భాష గారు మైల్కూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి గారు, శైలజ, ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు హలో అంటూ. అండ్ ఇంకా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. నన్ను నుండి శుభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకు నుండి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. పెడ నుండి ప్రభాకర్ రావు, గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర కాలనీ నుండి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేది జనపనార, అది జూట్ అన్నమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? సో మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం కోరుకున్న ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలుగారు అలాగే చిత్ర గారి వాయిస్లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
3: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
2: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
3: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
2: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
3: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
2: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

ఎస్, మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఆన్సర్ ఎవరు కరెక్ట్గా పంపించారంటే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పడన్ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, రాజల నుంచి జయనగరు కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బృహస్పతి ఓకే అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కూర్నతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూరు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, ఆత్మకు నుండి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్, జేఎం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్.

అలాగే కర్నూలు జిల్లా గోనిండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం నుంచి కలికిరి మండలం, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ముర్హరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎస్ఎం బాషా గారు మైదుకూర్ నుంచి రైట్ ఆన్సర్. పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోర్లకాందొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. పడ నుంచి ప్రభాకర్ రావు గంగా భవానీ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి గారు, సో కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ గారు కరెక్ట్ ఆన్సర్. దామర్ల చిన్న మస్తాన్ రావు అలాగే పెద్ద మస్తాన్ రావు గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు, పార్వతి గారు కరెక్ట్ ఆన్సర్. విఖ్యాత్ గారు చిట్టూరు నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి. అలాగే రైట్ ఆన్సర్ పంపించారు తలారి స్వామి గారు, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే సూరిబాబు గారు, అలాగే కళ్యాణి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయి పల్లి నుంచి రైట్ ఆన్సర్. మురళి గారు ట్రై చేస్తానండి, ఎందుకంటే వాయిస్ సరిగా లేదు. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి నుంచి. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజ్ గారు, సో ఎప్పట్లానే ఈరోజు సందడి సందడి సూపర్ సాంగ్స్తో సూపర్ సక్సెస్ అయింది అంటూ పంపించారు. ఓకే, అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. అసురుల గురువు శుక్రాచార్యుడు, అలాగే దేవతల గురువు బృహస్పతి, సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా కడప సుబ్రహ్మణ్యం రామప్రసాద్ గారు, సో రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి ఇది ఇవాళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఎస్పి బాలుగారు అలాగే చిత్ర గారు వాయిస్లో, రాజ్ కోటి గారు మ్యూజిక్ అందించిన, వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి బంగారు బుల్లుడు ఈ చిత్రం నుంచి మరొక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతున్నాం సందడే సందడి ప్రోగ్రాంలో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో 6 లైన్ల ద్వారకా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,970 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ నుంచి కబ్రాయి వరకు 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం లభించింది.

దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో ఏర్పాటు చేయనున్నట్లు, దీని ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇకపై అన్ని ఏసీ బస్సులు వస్తాయని, వాటిలోనూ స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ది చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ మధ్యాహ్నం విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాల్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రధానంగా బాలికలు 71% ఉత్తీర్ణత సాధించినందుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పామర్రి మండలం కనుమూరులో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈరోజు 1,53,00,000 వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి యూజీ పీజీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్15 వరకు చివరి తేదీ కాగా, మరిన్ని వివరాలకు 08914462 08414162 08414161 సంప్రదించాలని సంచాలకులు ప్రొఫెసర్ డి అప్పలనాయుడు సూచించారు. భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించిన పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్ఆర్బీ స్కోర్ కార్డులను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యు రాజేష్ సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం వన్ సింగర్ సాంగ్స్ అనమాట. సో మరి ఈరోజు మనం ఎవరి పాటలు వినబోతున్నాం అంటే స్వర్ణలత గారు. సో స్వర్ణలత గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ ఆన్ వివిధ ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ.

0: आस मसाला मूवी लेटेस्ट अपडेट्स।
1: क्वालिटी क्रिएटिविटी टेक्नोलॉजी ला मेलवी
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకు అయితే మీరైతే విన్నారు కదా మరి వివిధ ప్రోగ్రాంలో స్వర్ణలత గారి వాయిస్లో అద్భుతమైనటువంటి పాటల్ని. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందనమాట. అండ్ మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో మళ్ళీ మంచి టాపిక్స్తో మళ్ళీ అయితే కలుద్దాం. Stay happy, stay healthy, and this is your Rajya Samata signing off.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మనందరికీ తెలిసిన విషయమే మన కల్చర్ మన హెరిటేజ్ మన ట్రెడిషన్ ఎంత గొప్పదని. కానీ మనం ఇవన్నిటి గురించి మర్చిపోయి మానేసి టాక్ ఎక్కువ అవుతుంది, వర్క్ తక్కువ అవుతుంది. ఏదో ట్రెడిషన్ కదా, దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామే కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయటం లేదు, అవలంబించట్లేదు. భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఆధునిక భారతీయ సామాజిక నిర్మాణం యొక్క కారణాలు ఆధారాలను అర్థం చేసుకోవడానికి, ప్రాచీన భారతదేశంలోని వ్యక్తుల జీవిత చక్రం అర్థం చేసుకోవడానికి ఈ వైవిధ్యం ఏమిటి, డైవర్సిటీ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియా మన కంట్రీ చాలా విస్తారమైన సంస్కృతికి సామాజిక వైవిధ్యం అంటే డైవర్సిటీ యూనిటీ కలిగిన ఒక భారీ దేశం. చారిత్రక దృక్కోణం నుండి భారతదేశం ఏషియా యూరోప్లోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారి కేంద్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా వారు ఒక సంస్కృతికి వైవిధ్యాన్ని ఏర్పరుస్తారు. ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క సామాజిక నిర్మాణం ఆ నిర్దిష్ట ప్రాంతం యొక్క సంస్కృతికి నిబంధనలు మరియు విలువల ద్వారా ప్రభావితమవుతుంది. ఒక తెగ అనేది ఒక సాధారణ పేరును కలిగి ఉన్న ఒక సాధారణ మాండలికాన్ని మాట్లాడే ఒక సాధారణ

0: భూభాగాన్ని ఆక్రమించే లేదా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, మనకు ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆ డైవర్సిటీలో చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. ఒకే తెలుగు మనము డిఫరెంట్ సిటీలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా, ఇంత డైవర్సిటీని మనము ఎంజాయ్ చేయాలి. అసలు ఫస్ట్ మన ట్రెడిషన్ ఏంటి, మన కల్చర్ ఏంటి అంటే, కుటుంబ వ్యవస్థ అనేది ఒక గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ లైఫ్. దాదాపు అందరూ భారతీయులకు కుటుంబం అత్యంత ముఖ్యమైన సామాజిక యూనిట్, వేరే వాళ్ళకు లేదని కానివ్వండి. బట్ టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ourselves, విల్ రెస్ట్రిక్ట్ ఇట్ టు దట్. ఆధునీకరణ పట్టణీకరణతో ఇప్పుడు చిన్న చిన్న గృహాలు అయిపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. మన కంట్రీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అలాంటి కల్చర్ ఏంటి, ఆ ట్రెడిషన్స్ ఏంటి, మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాము మీ చేతంతో ఇన్ టుడేస్ వెన్నెల.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆచారాలు సంప్రదాయాలను మీకు చూపించడానికి, ఈ అద్భుతమైన దేశం గురించి మీకు ఒక అనుభూతిని కలిగించడానికి మీరు సందర్శించాల్సిన ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి మేము గైడ్ చేస్తాం మిమ్మల్ని వెనెల ప్రోగ్రాంలో, సో దట్ యుల్ అండర్స్టాండ్ ద ట్రెడిషన్ కల్చర్స్ బెటర్. భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు సాంప్రదాయాల్లో ఒకటి నమస్తే అని గ్రీటింగ్ చెప్పడం. మనం ఫస్ట్ దీన్ని కొన్నిసార్లు నమస్కార్ అంటారు, నమస్కార అని కన్నడలో అంటారు. ప్రాంత ప్రాంతానికి కొంచెం మారుతూ ఉంటుంది, బట్ మన లోపలున్న అఫెక్షన్ రిమైన్స్ ద సేమ్. దీని అర్థం నీలోని దైవానికి నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో హ్యాండ్ షేక్స్ మనము ఎక్కువగా ఇచ్చుకోలేదు. అసలు చాలా మటుకు ఏంటంటే మనం మర్చిపోయాం కూడా, ఒకరినొకరు పట్టుకోవడం హగ్ చేసుకోవడం కూడా జనరల్గా చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ పొందింది మన నమస్తే నమస్కార్ మాత్రమే. ఛాతి ముందు ప్రార్థన భంగిమలో అరచేతులను కలిపి ఉంచి వేళ్లు పైకి చూపిస్తూ కొద్దిగా నమస్కరించడం ద్వారా ఈ సంజ్ఞను మనము వేరే వాళ్లకు డిస్ప్లే చేయొచ్చు. మరో ప్రసిద్ధ సామెత ఏంటంటే అతిథి దేవోభవ. ఇది మన గ్రంథాల నుండి వచ్చిన సంస్కృత శ్లోకం. దీని అర్థం అతిథి దేవుడితో సమానం. భారతీయ సంస్కృతిలో అతిథులకు ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాముఖ్యత ఇవ్వబడింది. సంభాషణ సందర్భాన్ని బట్టి అవును ధన్యవాదాలు లేదా అర్థం చేసుకున్నట్లు సూచించే భారతీయుల తల వణుకు కూడా మీరు ఎదుర్కోవచ్చు. మన ట్రెడిషన్ లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ యూనిట్. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఒకప్పుడు ఉండేవి, అంటే ఒక్క జనరేషన్ ముందుకెళ్ళినట్టయితే కూడా ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండేవి. నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ ఇలా అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. ఇంకా దే ఆల్ హ్యాడ్ వన్ కామన్ కిచెన్. దీంట్లో ఏంటంటే ఇంట్లో లేడీస్ అందరూ ఒక్కొక్కరు వారాలకు, మనకు ఇప్పుడు ఆఫీస్లో రోస్టర్ వేస్తారు కదా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని షిఫ్ట్ అని కొత్త కొత్త మనం పదాలు పెట్టుకున్నాం కదా, ఇలా ఆడవాళ్ళకు ఒకరు బట్టలు చూసుకుంటే ఇంకొకరు పిల్లల్ని చూసుకోవాలి, ఒకరు వంట చేసుకోవాలని ఇలా కోడళ్ళకంతా ఒక్కొక్క పని అప్పజెప్పేవాళ్ళు. ఇంకా అది రొటేషన్లో ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు నేర్చుకోవాలని. దే యూస్ టు కీప్ చేంజింగ్ దట్ సిస్టమ్, ఆఫన్ వారానికో లేదా మంత్కి ఒకసారో అలా చేంజ్ చేసేవారు. మొత్తం కుటుంబం తరపున ఆర్థిక సామాజిక నిర్ణయాలు తీసుకునే సీనియర్ వాళ్ళు, అంటే అందరికంటే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ దేవర్ వెరీ వైస్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఆదాయం ఉమ్మడి సమూహంలోకి వెళ్తుంది, ఇది అన్ని సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆల్ ద పీపుల్ విల్ ఎర్న్ అండ్ దే విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అప్పట్లో ఏంటంటే డైలీ వేజెస్ కాబట్టి వచ్చేసి ఇంట్లో ఎవరైతే ఎల్డర్ ఉంటారో వారి చేతులకు ఇస్తే వాళ్ళు ఆ డబ్బుని వ్యర్థం కాకుండా, వృధా ఖర్చులకు కాకుండా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగతా అదంతా సేవ్ చేసేవాళ్ళు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్, ఇప్పుడు కొత్త కొత్త టర్మ్స్ వచ్చాయి, టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ లిటరసీ అంటున్నారు. ట్రెడిషనల్గా భారతదేశంలో ఏంటంటే స్పెషల్ కోర్సెస్ ఎవరు వెళ్ళలేదు, ఫైనాన్షియల్ లిటరసీ అని, లేకపోతే మ్యారేజెస్లో ఎలా ఉండాలని కౌన్సిలర్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, అంతా ఫ్యామిలీనో అయిపోయేవి. ఇప్పటికీ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం బలమైన సాంప్రదాయం. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది, ఇంకా ఎంతో కాలానికి కూడా ఇది మాత్రమే

స్టాండర్డ్ గా ఉంటుందని ఒక అంచనా. ఈ మధ్య ఆన్లైన్ లో చూసి చేసుకుంటున్నారు, అది వేరే విషయం అండి. అంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ పేరెంట్స్ అప్రూవల్, పేరెంట్స్ డిసిషన్ ఒకవేళ తీసుకున్నట్టయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ ఇంకోటి, ఇన్స్టెడ్ ఆఫ్ ద చైల్డ్ టేకింగ్ అ డిసిషన్, ఇన్స్టెడ్ ఆఫ్ ద యంగ్స్టర్ ఆర్ ద పర్సన్ టేకింగ్ అ డిసిషన్, పెద్దవాళ్ళు డిసిషన్ తీసుకుంటే చాలా మటుకు దాంట్లో తప్పులు ఉండవని తెలుస్తుంది. మన సంస్కృతిలో మనకి ఇష్టమైన ఆచారాలు మరియు సాంప్రదాయాల్లో ఒకటి మన ఫుడ్. మన ఇండియాలో ప్రతి ప్రాంతానికి దాని సొంత ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. వాటిలో ఒక సిగ్నేచర్ డిష్ లేదా పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకోండి, ఇక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటి అంటే మనం హైదరాబాద్ బిర్యానీ అని చెప్తాము. దానికి ఏంటంటే ఇంకా ఒక్కసారి మనకున్న ట్రంప్ కార్డ్ ఏంటి అంటే హైదరాబాద్ ఇండియా మొత్తంలోనే కాకుండా వరల్డ్ మొత్తంలో కూడా దీన్ని మించిన డిష్ అంటూ ఇంకా ఏది ఉండదు. ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ అంటే కాలర్ ఎగిరేసుకొని మనం తలం పైకి పెట్టుకొని కాన్ఫిడెంట్ గా పోయినట్టు వాళ్ళమే అవుతాం. దీనికి సరిసాటి ఇప్పటి వరకు ఏ డిష్ రాలేదండి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హైదరాబాదీ. ఒకవేళ శాకాహార వంటకాలకు ఉత్తమమైన దేశాల్లో ఒకటి కూడా మన ఇండియన్ ఫుడే అండి. దీన్ని మీరు ప్రధానంగా గుజరాత్ నార్త్ ఇండియాలో చూడొచ్చు. అంతేకాకుండా రాజస్థాన్ లో కూడా కొన్ని పాపులర్ డిషెస్ ఉన్నాయి. అదే మనము ఇట్లా బెంగాల్ సైడ్ వెళ్తే ఫిష్ కర్రీ, దీస్ ఆర్ వెరీ పాపులర్. ఇవన్నిటికీ మనము హైదరాబాద్ ఎందుకంటాము అంటే ఈస్ట్ మీట్స్ వెస్ట్, నార్త్ మీట్స్ సౌత్ అన్నట్టు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. చోలే భటూరే, రోటీ, పరాఠా డైలీ పెడితే సౌత్ ఇండియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. అలాగే టిపికల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. దానికి బ్యాలెన్స్డ్గా వచ్చింది ఏంటంటే హైదరాబాద్ ఫుడ్ వచ్చింది. అటు నార్త్ వాళ్ళకు ఇటు సౌత్ వాళ్ళకు ఇద్దరికి నచ్చుతుంది. సో విత్ ఆల్ దీస్ ట్రెడిషన్స్, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మీ ఫ్యూచర్ జనరేషన్కి కూడా నేర్పిస్తున్నారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మీ ఆర్జే చైతన్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు 101.7 మెగాహెచ్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు వింటారు. ముందుగా వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇప్పుడు వినండి బండరాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: అనురాగ దేవత ఈ చిత్రం నుంచి పాట వింటారు.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అసాధ్యుడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది.
1: ఇప్పుడు వినండి అసాధ్యుడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆకలి రాజ్యం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: பாபு. தன
1: பதமு சோர்ச்சி பாட்ட கூர்ச்சலேதா
2: சுபாஷ்
1: தனி நீ.

శ్రోతలకు గమనిక, రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తన లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన పద్ధతుల గురించి రైతు సోదరులు సందేహాలకు రేకులుకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయ శంకర్ బాబు గారి సమాధానాలు వింటారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి అగ్గిరాముడు. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. ఈ ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఆడపడుచు. ఈ చిత్రం కోసం పి సుశీల పడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం టి చలపతిరావు.

ఈ ఉత్తరం సికింద్రాబాద్ బురుదిఘట్ ఆర్యనగర్ సమాజ్ నుండి కోరుతున్న శ్రోతలు సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గుండయ్య, ముత్తమ్మ, నిర్మలా నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట స్నేహబంధం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆనంద్ పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం సత్యం. వీరందరి కోసం వీరు కోరిన పాట.

శ్రోతలకు ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ అండ్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తన లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన పద్ధతుల గురించి రైతు సోదరుల సందేహాలకు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారి సమాధానాలు వింటారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు రండి, రాము చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం తిమ్మన చెరువు గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు మల్లెల కంబయ్య, సావిత్రి, కామేశ్వర్, అశ్విని వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అప్పు చేసి పప్పుకూడు. ఈ చిత్రం కోసం ఘంటసాల, రేలంగి, స్వర్ణలత పాడిన పాట, గీతరచన పెంగలి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీ మార్కెట్ రిటర్న్స్.
1: శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 8 గంటలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. ఈరోజు రాత్రి 8 గంటలకు ఈ ఉత్తరం గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం నుండి కోరుతున్న శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట కొండపల్లి రాజా. ఈ చిత్రం కోసం నాగూర్ బాబు, ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

లేపాక్షి కార్యక్రమంలో చివరి ఉత్తరం. సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మేఘ సందేశం. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట వింటారు.

0: together would strengthen governance, reduce disruptions caused by frequent polls, and benefit the economy. India and Pakistan today exchanged lists of civil prisoners and fishermen in each other's custody through diplomatic channels in New Delhi and Islamabad. The External Affairs Ministry said in a statement that India has shared lists of 386 civil prisoners and 53 fishermen in its custody who are Pakistani or believed to be Pakistani. Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. India has consistently called for early release and repatriation of civil prisoners, fishermen, along with their boats, and missing Indian defense personnel from Pakistan's custody. The first batch of pilgrims for the Sri Amarnath Ji Yatra has reached the Bhagwati Nagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day Yatra scheduled to take place through the Nunwan, Pahalgam and Baltal routes under tight security. Akashwani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashwani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hariprasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbulakshmi, Ustad Bismillah Khan, Pandit Bhim Sen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupak Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi, and Director General of Akashwani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 international of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
1: Come premium, zyada bonus, apno ke liye sabse sahi, RKL Live. इससे बेहतर कुछ नहीं।
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
3: आकाशवाणी प्रांतीय वार्तलु चदुतुनदी एन मणि मुख्यांशालु యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యాసంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలోకి పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి కొత్త సాంకేతిక

0: సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this university. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
0: రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 62,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలుంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో
0: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు.

0: క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
1: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువన్నామలై ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీసును కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో రెగ్యులర్ సర్వీస్గా మార్చడానికి అధికారుల నుండి ఆమోదం లభించిందని అన్నారు. రెగ్యులర్ సర్వీస్గా మారడంతో ఇకపై అదనపు ఛార్జీలు, రైలు ఆలస్యం, ఆకస్మిక రద్దు వంటి సమస్యలు ఉండవన్నారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీజీ నాగిరెడ్డి బృందం వారి కోలాటం పాటలు వింటారు. అనంతరం శ్రీ ఎం వెంకటలక్ష్మి బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక నిర్వహణ కుమారికే శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ వి జానకీరాద్ రెడ్డి, శ్రీ వై వేణుగోపాల్. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 ప్రేమకు చిరునామా ఇది నాటిక, రచన డాక్టర్ జె వరలక్ష్మి, నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సరోజ నిర్మల. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:45 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ గొల్లాపిని శేషాచలం, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు.

7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో ఆహార పదార్థాలలో కల్తీ డాక్టర్ వి సలీం బాషా గారి ప్రసంగం వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీవి చలపతి, నిర్వహణ కి శృతి ప్రియాంక. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు. అనంతపురంలో నెలకొన్న శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ దత్త ఆలయం గురించి వివరాలు తెలుసుకుంటారు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు.

0: రేపు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:13కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00కు హిందీలో వార్తలు, 12:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10కు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: రేపటి సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరణ సినిమా పాటలు, 5:30కు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం గృహిణిగా ఇంటి బాధ్యతల్లో మునిగి ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో కుట్టు పని, అల్లికలు, ఇతరత్ర పనులు చేసుకుంటారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 08554225533. 6:00కు లలితగీతం, 6:30కు చిత్రసీమ సినిమా పాటలు, 7:15కు కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు, కుందుర్పి మండలం యనుమలదొడ్డి అభ్యుదయ మహిళా రైతు శ్రీమతి కె రాజమ్మ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. 7:45కు వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, 8:00కు చిత్రసీమ సినిమా పాటలు, 8:30కు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45కు కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటిక రచన శ్రీమతి కె పద్మ, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00కు ఆంగ్లంలో వార్తలు, 9:16కు స్పాట్ లైట్, 9:30కు చిత్రసీమ సినిమా పాటలు, 10:00కు మార్పు రూపకం రచన మరియు సమర్పణ శ్రీ ఎం హరి, 10:30కు ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే సెమీఫైనల్ ప్రసారమవుతుంది.

శ్రోతలకు గమనికం. ఈరోజు రాత్రి 8 గంటలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ వి జానకినాథ్ రెడ్డి, శ్రీవై వేణుగోపాల్. గమనిక విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి అబ్బాయి గారి పెళ్ళి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం కోటి.

0: work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఆనంద నిలయం. ఈ చిత్రం కోసం ఘంటసాల పడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఏజెంట్ గోపి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం సత్యం.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అమ్మనా కోడల చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట. గీత రచన సీతారాం శాస్త్రి, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు ప్రకటన. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ వి జానకీనాథ్ రెడ్డి, శ్రీవై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు వినండి అడవి దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పడిన పాట వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి T20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి.

0: దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్ర

0: సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ జి నాగిరెడ్డి బృందం వారి కోలాటం పాటలు వింటారు. అనంతరం శ్రీ ఎం వెంకటలక్ష్మి బృందం వారి జానపద గీతాలు వింటారు. ముందుగా వినండి శ్రీ జి నాగిరెడ్డి బృందం వారి కోలాటం పాటలు వింటారు.

0: చ
1: మీరు ఇంతవరకు శ్రీ జి నాగిరెడ్డి బృందం వారి కోలాటం పాటలు విన్నారు. ఇప్పుడు వినండి శ్రీ ఎం వెంకటలక్ష్మి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం వెంకటలక్ష్మి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ. మరికొద్దిసేపట్లో

0: ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, డాక్టర్ అరవింద్ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
1: మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
0: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
1: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి D వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ D వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ D వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ D వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
0: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
1: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 to 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు

0: అందించబడతాయి.
1: ఆర్బిఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి. అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బిఎస్కేలో ప్రధానంగా రెండు వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బిఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బిఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో PSCలో CSCలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ టు 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బిఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆ ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బిఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.

0: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
1: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
0: అసలు ఆర్బిఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ?
1: రైట్. ఆర్బిఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బిఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీమ్ ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడికి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకు ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమైన కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
0: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సార్లు విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూలు 1 సారి వెళ్ళడానికి, లేకపోతే ఇది రొటీన్లో భాగంగా చేస్తారా?
1: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారు అనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
0: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమున్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321 5163, 2321 5164. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
3: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
4: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
5: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion, as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
4: కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి స్వాగతోపన్యాసం చేస్తూ,
6: ద మోస్ట్ రివర్డ్ అండ్ డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఎస్టీమ్డ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్జీ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్, హెడ్స్, డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇన్వైటెడ్ dignitaries, graduating students, proud parents, media friends, ladies and gentlemen. I extend a warm welcome to all of you to the first convocation of the CUAP. I express my deepest gratitude to the Honorable President of India, Srimati Draupadi Murmuji, for graciously accepting our invitation and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CU.

0: the president of world's largest democracy. Her journey tells every young student one simple truth. Your beginning does not decide your destiny. Your courage does. Dear graduates, if the president of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity, creativity, courage, and the willingness to keep learning. The future will belong to those who learn, adapt, and have the courage to lead the change. Because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. That is exactly why Andhra Pradesh is preparing for the future. Under the dynamic leadership of our Chief Minister, Andhra Pradesh is becoming a destination for innovation, manufacturing, and technology. This is an exciting time to be a young Indian. New opportunities are emerging across technology, manufacturing, research, healthcare, agriculture, and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises. Build innovations. Build solutions. Build hope for others. And build Bharat.
1: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్ళిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
2: ఐ ఎమ్ డిలైటెడ్ టు బీ విత్ యూ టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvepalli Radhakrishnan taught at the government college here, while Dr. Neelam Sanjeev Reddy held from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent, and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy, and respect for nature are not only lofty moral ideas. They are also the foundation of historic development.
1: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
3: మీరింతవరకు భారత

రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి అతడే ఒక సైన్యం. ఈ చిత్రం కోసం సునీత పడినపాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అనురాగం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాల.

సుశీల పడినపాట, గీత రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాల.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కాస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty,
0: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4, 6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి

0: భాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత రెండేళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: एनडीए 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए हैं. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी, शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
0: క్షయవ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్ధతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీరామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
2: कल मनरेगा का समापन हो गया और मनरेगा से बहुत बेहतर योजना जिसमें 100 दिन नहीं 125 दिन का रोजगार मांगने पर मजदूर बहनों और भाइयों को दिया जाएगा. विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई. अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है. इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गाँव को बनाने में सहायक सिद्ध होगी.
0: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడవ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి

0: దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

0: ఆర్య చిత్రం కోసం కేకే పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ప్రేమకు చిరునామా ఇది నాటిక. రచన డాక్టర్ జె వరలక్ష్మి. నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సరోజ నిర్మల.
1: ప్రేమకు చిరునామా ఇది నాటిక. రచన డాక్టర్ జె వరలక్ష్మి. నిర్వహణ శ్రీమతి ఎల్లంరాజు సరోజ నిర్మల. వినండి ప్రేమకు చిరునామా ఇది నాటిక.
2: అమ్మా రవణమ్మ గారు, హారతి తయారు చేయించండి. నాగవల్లి సదస్యం పూర్తయినాయి. ఇక మిగిలిందల్లా వధూవరుల చేత పెద్దలకు నమస్కారాలు చేయించి ఆశీస్సులు తీసుకోమనడం.
3: ఇదిగో వచ్చేస్తున్నా గోవర్ధనమ్మ గారు, హారతి పళ్ళెం తీసుకురండి.
2: భోజనాలు కాగానే అప్పగింతలు కానిచ్చి వేళకు వీళ్ళని రైలు దగ్గరికి పంపాలి.
3: సాయి,
2: నువ్వు ఆ భోజనశాల దగ్గరికి వెళ్ళి కాస్త అక్కడ ఏర్పాట్లు చూడరా. సాగరు సెలవు లేదు, వెళ్ళిపోవాలంటున్నాడు.
4: రైలు మెల్లగా దిగు సలీలా. నువ్వు మొదటిసారి హైదరాబాద్ వస్తున్నావు కదూ, ఈ ట్రాఫిక్ జామ్లో నుంచి బయటపడ్డమే ఒక పెద్ద యజ్ఞం. అదుగో కూలీ సామాన్లతో గబగబా నడుస్తున్నాడు, నేను వాడితో వెళ్తాను, నువ్వు నడిచేస్తూ ఉండు. ఓ దామోదర్, నా టెలిగ్రామ్ అందిందన్నమాట. కార్ తీసుకొచ్చావా? వెరీ గుడ్. తాళంచూలు నాకు ఇచ్చి మీరింటికి వెళ్ళండి, నేను డ్రైవ్ చేస్తానులే. రేపు ఆఫీసులో కలుస్తాంగా. ఓకే బాయ్ సలీలా. అలా ముభావంగా ఉన్నామే, కారులో ప్రయాణం కొత్తగా ఉందా? అటు చూడు, శీతాకాలపు వెన్నెల. పల్లెటూరులో అయితే ఎంతగా వెలుగును విరజిమ్ముతూ కనిపిస్తుందో, కానీ ఈ బస్తీలో ఈ దీపాల వెలుతురులో ఏం కనిపిస్తుంది? ఏదైనా మాట్లాడు. చల్లటి గాలి వస్తున్నట్లుంది, విండో సప్ చేయి. ఇల్లు దూరం లేదులే, ఒక అరగంట సేపట్లో వెళ్ళిపోతాం. మీ పల్లెటూరు వాతావరణానికి ఈ పట్టణ వాతావరణానికి ఎంత తేడా ఉందో చూడు. ఈ జనసమర్థం, ఈ చప్పుళ్ళు, ఈ ఉరుకులు పరుగులు, ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి కదూ. కొన్నాళ్ళైతే ఇవన్నీ ఆటోమేటిక్గా అలవాటైపోతాయిలే. నాకు ఈ ఊరొచ్చిన కొత్తలో అయ్యో బాబోయ్ ఈ ఊర్లో ఎలా ఉండగలం అనిపించింది. ఇప్పుడు అలవాటైపోయిందిలే, నాతో మాట్లాడడం కొత్తగా అనిపిస్తుందా? నువ్వు కట్టుకున్న ఈ గులాబీ రంగు చీర నీకెంత బాగుందో తెలుసా? నువ్వు తల తిప్పినప్పుడల్లా పెట్టుకున్న ఈ జోకాలు నీకెంత అందాన్నిస్తున్నాయో నీకు తెలుసా? నీ రంగుకు తగ్గట్లు నువ్వు పెట్టుకున్న ఆ కుంకుమ బొట్టు నీ ముఖానికి ఎంత అందాన్నిస్తున్నాయో నీకు తెలుసా? అవును, నాకు తెలియకడుగుతాను, ఆడవాళ్లకు బంగారు నగలు పెట్టుకోవడం మీద ఎందుకంత ప్రీతి? నీకు అలా మెడనిండా హారాలు వేసుకోవటం ఇష్టమా? నీకు కావాలనిపిస్తే వచ్చే సంక్రాంతి పంటకు కొనుక్కుందు గానిలే. అసలు నా ఉద్దేశంలో పైపై అలంకారాలు తెచ్చే అందం కంటే సహజంగా ఉన్న అందమే బాగుంటుంది. అసలు అందాన్నంతా రాసిపోసి బొమ్మని చేసి ఆ తర్వాత భగవంతుడు ప్రాణం పోశాడా అన్నట్లున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఎంతోమందిని చూసినా ఎవరూ నాకు నచ్చలేదు, నిన్ను చూడగానే చేసుకోవాలనిపించింది. ఇంకో మాట చెప్పనా?

0: భార్య రూపవతి శత్రుహు అని అంటారు, కానీ అందమైన భార్య కావాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. అందమైన భార్యను సగర్వంగా అందరికీ పరిచయం చేసుకుంటాడు. అదొక గర్వకారణంగా భావిస్తాడు. ఎందుకో మన వాళ్ళు స్త్రీ అందానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. నీకు నేను నచ్చానా? నీ వల్ల మూగనుము పట్టినట్లు కూర్చుంటే ఎలా? మాట్లాడు, నీ మనస్సులోని మాట ఫ్రీగా చెప్పు. పర్వాలేదు, నేనేమి అనుకోను. నేను నల్లగా ఉన్నానని నీకు సంకోచంగా ఉందా? నిన్ను పువ్వులా చూసుకుంటాను, నీకిష్టమైన విధంగా నడుచుకుంటాను, సరేనా? ఈ ఇల్లు నీది, నాది, మనది. నేను నీవాణ్ణి, నాకెవ్వరూ లేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ జానకమ్మక్కయ్యే నాకు పెద్ద దిక్కు. ఆమె నన్ను చదివించింది. ఎలాగో బాధలు పడి ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఈనాటికి భగవంతుడి దయ వల్ల నాకు ఈ ఉద్యోగం లభించింది. కారు కొనుక్కున్నాను. ఈ ఇంటిని నన్ను ఎలా సంభాలిస్తావో అంతా నీ చేతిలో ఉంది. ఇవిగో తాళాలు. సలీలా, నేనేం మాట్లాడినా నువ్వు జవాబే ఇవ్వటం లేదు. నీకంతా కొత్తగా ఉంది కదూ, నాతో మాట్లాడటానికి నీకు భయం ఎందుకు? నీకు టీ కావాలా, కాఫీ కావాలా? నీకు అసలు వంటచ్చా? ఆడపిల్లలకు వంట రాకుండా ఎలా ఉంటుందిలే. సరే ఉండు, నేను టీ చేసుకొస్తాను.
1: ఎంత చక్కటి ఫర్నిచర్! సోఫాలు, పైన వేలాడుతున్న షాండిలియర్స్ ఎంత అలంకారప్రాయంగా ఉన్నాయి. గోడలపై ఉన్న చిత్రాలు ఎంత కళాత్మకంగా ఉన్నాయి. ఏమిటో బాబు, ఇదంతా నాకెందుకు?
0: సలీలా, ఇదిగొట్టి నీకు కూడా పట్టుకొచ్చాను. రేపటి నుంచి నీదే డ్యూటీ. నీవు అలాగే కూర్చున్నావేం? స్నానం చేస్తావా? గీజర్ ఆన్ చేయనా? బంగాళాదుంపల వేపుడు నీకు ఇష్టమేనా? క్షణాల్లో వేపుడు చేసి అన్నం వండేస్తాను. పక్క షాపుల నుంచి పెరుగు తెస్తాను. ఇక ఆవకాయ ఉండనే ఉంది. ఈ పూటకు వీటితో భోజనం ముగిద్దాం. నాకు ఉద్యోగ బాధ్యత వల్ల తీరిక ఉండదు, కానీ వంట చేయడం అంటే నాకు చాలా సరదా. నిన్నటిదాకా బ్రహ్మచారి జీవితం కదా, ఇప్పుడు గృహస్థునయ్యాను. నీ వచ్చావుగా, ఇక అన్నీ నువ్వే చూసుకుంటావు, నాకే బాధ్యత ఉండదు. సలీలా, నేను ఇన్ని మాట్లాడుతున్నా నీ ఒక్కటి మాట్లాడవే. సరేలే, నేను కూడా స్నానం చేసి వస్తాను.
1: ఏం మాట్లాడను, నాకు పెద్ద పెట్టును ఏడవాలనిపిస్తోంది. నేను ఇక్కడ ఉండలేను. నన్ను మళ్ళీ రైలు ఎక్కించి మా ఊరు పంపి చెయ్యండి అని అడగాలనుంది. నాకు మీరు వద్దు, మీ ఐశ్వర్యం వద్దు. నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాను. మా అమ్మని, మా తమ్ముణ్ణి నేనే పోషిస్తాను. అదృష్టం కలిసి వస్తే నా సమీర్ని పెళ్లి చేసుకుంటాను. సమీర్ స్థానంలో మిమ్మల్ని ఊహించుకోలేకుండా ఉన్నాను. ఇంట్లో మీతో నేను జీవితం గడపలేను. బాబోయ్, నా వల్ల కాదు, నా వల్ల కాదు.
0: అదేంటి, నీ వల్ల కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నావే?

0: పొద్దున్నే నిద్ర లేవటం అలవాటు. కిటికీల నుంచి సూర్యకిరణాలు పడుతుండగా లేచేస్తాను. టీ పెట్టుకుని తాగాను కూడా. సలీలా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అటెండర్ని 12 గంటలకు పంపిస్తాను. నీకేమైనా కావాలంటే తెప్పించుకో.
1: నాకు గుండె లోతుల్లో దుఃఖం పొంగి పొర్లుతోంది. నాకు ఈ ఇల్లు, ఈ పరిసరాలు ఏమీ నచ్చలేదు. నాకు నా సమీర్ వ్యక్తిత్వం, అతనితో స్నేహం, అతను చూపించిన ఆప్యాయత ఎంతగానో నచ్చాయి. నేను కొట్టుకున్న ఆశాహర్మ్యాలన్నీ ఎటు పోయినాయి.

0: ఏమిటిలా ఏమిటిలా ఇతనితో వచ్చేశాను? ఈ కాపురం నో నో, నేను ఈ వేదన భరించలేను. నేనెంత త్వరగా ఈ జైలు నుంచి బయటపడితే అంత మంచిది. అతను సాయంత్రం రాగానే చెప్పేస్తాను, నన్ను మా ఇంటికి పంపించేయండి అని అడుగుతాను. అతను రాకముందే వెళ్ళిపోతేనో? చేతిలో డబ్బు లేదు, ఏ రైలుకు వెళ్లాలో తెలియదు. చిచ్చి, ఎంత నిస్సహాయ స్థితి! భగవంతుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను నీకే ద్రోహం చేశాను.
1: అరే, సినిమాకి వెళ్దామని టికెట్లు తెచ్చాను, నీవింకా ఇలాగే కూర్చున్నావే, త్వరగా తిములు. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ పూటకి ఇంట్లో వంట వద్దులే, ఈ హోటల్లోనైనా తినేసి వచ్చేద్దాం. లేలే, రెడీ అవ్వు. సరే, మీ ఊరికి వెళ్ళే రైలు ఉంది, ఒకసారి ఊరెళ్ళిరా. నీకు దిగులు పోయేంతవరకు మీ ఊళ్ళో ఉండు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా, నాకు ఉత్తరం రాయిస్తే వచ్చి తీసుకొస్తాను.
0: నిజంగా పంపిస్తారా? ఇదిగో సూట్ కేసు రెడీగా ఉంది.
1: నువ్వు చిన్నపిల్లవి కావు, బియ్యేదాకా చదువుకున్న దానివి. దైవికంగా మనిద్దరం భార్యాభర్తలమయ్యాం. నేను ఈ బంధాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నాను. నిన్నటిదాకా నీవెవరో నేనెవరు, కానీ నేను కట్టిన ఈ సూత్రం, నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రం మనల్ని ఒకటిగా చేసింది, కలిసి బతకమని శాసిస్తుంది. అందుకే మన పెద్దలు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. నీకు కూడా అలాంటి భావనే ఉంటే నేను నీకు భర్తనని గుర్తించు. బాగా ఆలోచించుకో, నీ మనస్సులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలియచేయి. నేనేమి అనుకోను, అసలు పెళ్ళంటూ చేసుకుని వాళ్ళు ఉన్నారు, పెళ్ళై కూడా కారణాంతరాల వల్ల ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఎవరి జీవితం వాళ్ళది, నిర్బంధం ఏమీ లేదు, ఉండకూడదు కూడా. నువ్వు మనస్ఫూర్తిగా హైదరాబాద్కు వస్తానన్నప్పుడే తీసుకొస్తాను. నీవేం చేయాలనుకుంటే అదే చెయ్యి. నీకసలు ఇక్కడికి రావాలని, నాతో కలిసి జీవించాలని అనిపించకపోతే అక్కడే ఉండు. నాకేదో భర్తగా హక్కుందని నిన్ను నిర్బంధించను.
0: రైలుకి టైం అయిపోతోంది.
2: హలో మీరా, సలీలా, ఎన్నాళ్ళకు కనిపించారు. ఈ మధ్య మీ యోగక్షేమాలే తెలియలేదు. మీరెక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఎవరు అడిగినా చెప్పలేకపోయారు. నేనండి సమీర్ను, గుర్తుపట్ల అన్నట్టు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈవిడ ఇదిగో మా ఆవిడ సునీత. సునీత, ఈవిడ సలీలా అని నా స్నేహితురాలు. కాలేజీలో ఉన్నప్పుడు భలే సరదాగా ఉండేవాళ్ళంలే. అలా చూడకు, ఈవిడ నా చెల్లెలు లాంటిది. అరే సలీలా, అదేమిటి, అరే కదిలే రైలు నుంచి అలా దూకేస్తున్నావేంటి?
1: ఏంటి సలీలా, ఎందుకు రైలు నుంచి దూకేశావు? మీ ఊరు వెళ్తానన్నావు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు?
0: సాగర్, నా చెయ్యి ఎప్పుడు వదలకండి. నేను తప్పు చేశాను, అది ఏమిటి అని అడగకండి. ఆ ఇంటికి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను మిమ్మల్ని, నన్ను నేనే అర్థం చేసుకోలేకపోయాను. అసలు ప్రేమకు చిరునామా ఏమిటి నాకు తెలియదు. ప్రేమకు, స్నేహానికి, భార్యాభర్తల అనుబంధానికి చాలా తేడా ఉంది. ఒక వ్యక్తిపై కొంత అభిమానం ఏర్పడినంత మాత్రాన అదంతా ప్రేమనుకోవటం పొరపాటు. జీవితంలో ఎంతోమంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు, అంత మాత్రాన వాళ్ళంతా మన శ్రేయస్సు కోరేవాళ్ళే అని అనుకోవటం పొరపాటు. మీరు భర్తగా నన్ను ఎంత అభిమానిస్తున్నారో నాకు అర్థమైంది. నేను మా ఊరు వెళ్ళను. మీరెక్కడ ఉంటే అదే నా స్వస్థలం.

ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಅಬ್ದುಲ್ ಖುದ್ದೂಸ್, ನಿರ್ಮಾಣ ಸಹಕಾರಂ ಶ್ರೀ ಆಳ ಯೋಗಾನಂದೀಶ್ವರ ರೆಡ್ಡಿ. ಇಂದುಲೋ కుటుంబరావు, డాక్టర్ ఎంసీ దాస్, రాజేష్, శ్రీ పి హృదయరాజ్, మహేష్, శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్, శ్రీ అశోక్ ఆనంద్, పార్వతి, శ్రీమతి బుర్రా విజయ్ దుర్గ, వసంత, శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి, శ్రీమతి పి పావనే పాల్గొన్నారు. వినండి అర్ధనారీశ్వరం నాటిక.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అర్ధనారీశ్వరం నాటిక రచన సంజీవి

0: कौसल्या सुप्रजा रामा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठन अम्मो अम्मो కాలికేదు తగిలింది కోడల గారి కాల ఇంకా నయం కాస్తుంటే ఆ కాలుకి కాలు తగిలి బోర్లా పడేవాడిని అమ్మాయి వసంత వసంత
1: వస్తున్నా దాదయ్య ఏం దాదయ్య పిలిచారు
0: అది అదేమ్మా ఆడదంటే ఇదిగో నీలా ఉండాలి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి స్నానాదులు ముగించుకుని ఇలా నేను చేస్తున్న పని ఇల్లంతా శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి అటు అటు చూడు మీ అమ్మ సంగతి చూడు ఎంత పొద్దెక్కినా నిద్ర లేవలేదు పొద్దున్నీ చూస్తున్నా అసలు ఆవిడ హాల్లో పడుకోవడం ఏంటి అంతగా మొద్దు నిద్రపోవడం ఏంటి నేనా పూజ చేసుకోవాలి లేచి తన గదిలో పడుకోమను
1: అమ్మా అమ్మా అమ్మా అమ్మ ఏంటి ఇలా పడుకుంది అమ్మా అమ్మా తెల్లారిందిలేమ్మా అమ్మా అమ్మా తాతయ్య అమ్మా నానా నానా
2: వసంత ఏంటమ్మా
1: అమ్మా అమ్మా అమ్మ కదలటం లేదు నాన్న ఎంత పిలిచినా పలకట్లేదు అమ్మా అమ్మా
2: పార్వతి పార్వతి పార్వతి పార్వతి
1: అమ్మా అమ్మా
2: పార్వతి
1: అమ్మా
3: ఏమైంది
2: పార్వతి పార్వతి లేవడం లేదు నాన్న
3: ఎందుకని
2: పార్వతి పార్వతి పార్వతి లే పార్వతి
3: నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో తప్పుకోరా లేక నుంచి అమ్మా పార్వతి
0: పార్వతి మహేష్ రే నాన్న
2: నాన్న
0: పార్వతి మన పార్వతి మనకి లేదు మహేష్ మనల్ని వదిలేసి శాశ్వతంగా
1: వెళ్ళిపోయింది
0: పార్వతి అమ్మా ఎంత పని చేసావమ్మా నీ చావుకి కారణం నేనేనమ్మా అమ్మా మహేష్ నాన్న ఏమిటి నాన్న అలా మాన్పడిపోయావేంట్రా మహేష్ మాట్లాడు బాబు పార్వతి నీ పార్వతి నీకు దూరం అయిపోయిందిరా
2: పార్వతి లే పార్వతి కళ్ళు తెరు కళ్ళు తెరు పార్వతి పార్వతి లే లే లే పార్వతి లే
0: ఇంకెక్కడి పార్వతిరా మహేష్ పార్వతి చనిపోయింది
2: పార్వతి పార్వతి ఏదేదో అంటున్నారు నువ్వు నువ్వు చచ్చిపోయావు అంటున్నారు అది ఎలా జరుగుతుంది లే కళ్ళు తెరువు పార్వతి ఈ చావు అబద్ధమని చెప్పు పార్వతి పార్వతి ఇది ఇది నిజం కాదు కాకూడదు లే పార్వతి లేచి చెప్పు పార్వతి ఇటు చూడు ఇదిగో ఇదిగో ఇదిగో మన వసంత వసంత ఎలా ఏడుస్తుందో చూడు పార్వతి లేదమ్మా వసంత అమ్మ చచ్చిపోలేదు నన్ను వదిలి నిన్ను వదిలి ఎలా చచ్చిపోతుందమ్మా పార్వతి పార్వతి లే లే పార్వతి ఇదిగో ఇదిగో కళ్ళు తరు పార్వతి ఇదిగో

ఇదిగో అమ్మాయి ఇక్కడే ఉంది పార్వతి, వసంత్ ఇక్కడే ఉంది. పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి.

0: నాన్న నాన్న ఇక్కడే కూర్చుండి పోయారా? 3 రోజులైంది నాన్న, ఒక్క చుక్క మంచినీళ్ళైనా తాగలేదు. అమ్మ ఫోటోనే చూస్తూ కూర్చుండి పోయారు. నాన్న లేవండి, నాన్న నాన్న లేవండి.
1: వసంత
0: నాన్న,
1: అమ్మ ఎందుకింత పనిచేసింది వసంత?
0: మన దురదృష్టం అనుకోవాలి నాన్న.
1: నిన్ను నిన్నేం చేసి వెళ్ళిపోయిందమ్మా?
0: ఒక్క మాట అడగనా నాన్న.
1: ఏంటమ్మా?
0: మీరు నన్ను ఏం చేయాలని ఇలా మాట మంతి లేకుండా కూర్చుండిపోయారు.
1: వసంత, ఎంత కాదనుకున్నా నా వల్ల కావడం లేదమ్మా. నేనేం తప్పు చేశాను? ఎంత బాధ పెట్టానని ఆ గుండె ఆగిపోవాలి. మీ అమ్మ నీతో ఏమైనా చెప్పిందా అమ్మా?
0: దేని గురించి నాన్న?
1: తన చావు గురించి, బాధ గురించి. కారణం ఏమిటి?
0: అమ్మ ఏమీ చెప్పలేదు, కానీ ఆ రాత్రంతా అర్ధనారీశ్వరం పుస్తకం రాస్తూనే ఉంది. నవల రాసుకుంటుంది కదా అని నేను ఊరుకున్నాను.
1: అర్ధనారీశ్వరం? అవును, అర్ధనారీశ్వరం మీ అమ్మ రాస్తున్న కొత్త నవల. ఏదమ్మా, ఎక్కడుంచింది?
0: ఆ టేబుల్ సరుగులోనే ఉంది నాన్న.
1: కొద్దిసేపు నేను ఆ నవల చదివి వస్తానమ్మా. ప్లీజ్ నువ్వు నిద్రపో తల్లి, ప్లీజ్ అమ్మా.
0: త్వరగా పడుకోవాలి మరి, ఓ అరగంట మాత్రమే, సరేనా?
1: సరేనమ్మా. పార్వతి, అర్ధనారీశ్వరంలో నా పొరపాటు గురించి రాశావా? నీ గుండె అగ్నిపర్వతం అయిన వైనం వివరించావా? తప్పకుండా అంతే అయి ఉంటుంది. రచయిత్రివి కదా, ఎప్పుడు నీ మనసు గాయపడినా మొరపెట్టుకునేది, సరిపెట్టుకునేది నీ అక్షరాలతోనే కదా. ఇదిగో అర్ధనారీశ్వరం, నా కన్నీరు కళ్ళకడ్డు పడుతోంది. అర్ధనారీశ్వరం,
2: అర్ధనారీశ్వరం నేను వ్రాయబోతున్న సరికొత్త నవలకు ఈ పేరు పెట్టగానే మా వారు చూసి నవ్వారు. అదేమిటోయ్, ప్రతిసారి సాంఘిక నవలలు రాసే నువ్వు అర్ధనారీశ్వరం అంటూ పౌరాణికమైన పేరు పెట్టావు, పురాణ కథ అని అడిగారు. కాదండి, మన కథ అన్నాను. అవునండి, ఈ అర్ధనారీశ్వరం మన కథే, పార్వతీ మహేష్ల కథ అన్నాను. బాగుంది బాగుంది, పేర్లు కూడా కలిసాయి, పార్వతీ మహేశ్వరుడు. అవును, పరమశివుడు మీలాగే పార్వతికి తన శరీరంలో అర్ధభాగాన్ని పంచిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. మరి నేను కూడా అంతే కదా, మీలో సగమై, మీ అడుగులో అడుగై, మీ హృదయ స్పందనలో శృతి నేనై నయ మీరే. ఎంత మమేకమైపోయా, ఏనాడైనా ఏ క్షణమైనా మనిద్దరం విడివిడిగా ఉన్నామా? మరి మన బంధం అర్ధనారీశ్వరమేగా.
3: అబద్ధం, అబద్ధం, అబద్ధం.
4: మహేష్ నానా, మహేష్ ఏమిట్రా, ఏమిటా అరుపులు?
0: నానా, నేను మిమ్మల్ని పడుకోమని చెప్పానా?
1: చూడు నాన్నా, నానా, పార్వతి పుస్తకంలో ఏమని రాసిందో తెలుసా? మా ఇద్దరి బంధం అర్ధనారీశ్వరం అంట.
0: అంతేగా నానా?
1: అంతే ఎలా అవుతుందమ్మా? అంతే అయితే ఇప్పుడు ఎందుకు విడిపోతామమ్మా? నన్ను వదిలి ఒంటరిని చేసి ఎలా వెళ్ళిపోతుందమ్మా? తాను తాను లేని నేను ఎలా ఎలా బతకాలి? అరే, బ్రష్ మీద పేస్ట్ వేసుకోవడం కూడా నాకు చేతకాదే. పెద్ద కొడుకుని చదివించలేదు, ఈ కూతురి ఆలనాపాలనా నేను చూడలేదు, ఈ ఇల్లు నేను కట్టించలేదు. తను తలదువ్వి పంపిస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడి నుండి వచ్చిన ప్రతి క్షణం తన కంటి కాపలాలోనే కాలం గడిపాను. అర్ధనారీశ్వరం అంట, అర్ధనారీశ్వరం నన్ను నిన్ను ఈ ఇంటిని వదిలి ఎలా వెళ్ళిపోతుంది, ఎలా బతకమంటుంది? న్యాయం చెప్పు నాన్నా.
4: మహేష్,
1: నాన్న,
4: పార్వతి మనల్ని వదిలి

0: పారిపోవటానికి, అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకురా తెలిసి కూడా నిన్ను నువ్వు క్షోభ పెట్టుకుంటావు? మర్చిపో, మర్చిపో బాబు. తాను పోయిందని మనం పోలేం కదా. పద పడుకుందా, పద పదమ్మా. వసంత
1: నానా
0: వస్తాడులే, పద.
2: సమాధానం చెప్పు పార్వతి, సమాధానం చెప్పు. నీ చావుకి కారణం నాకు తెలుసు అంటున్నాడు నాన్న. నేనా నీ చావుకి కారణం? నేనా నీ ఆత్మక్షోభకి కారణం? నీ మరణానికి కారణం ఈ నవల్లోనే రాశావా? ఏ పేజీలో రాశావు? ఏ పేజీలో రాశావు? చూస్తా.
1: అలసాని పెద్దనా, ఓ పద్యంలో ఏమన్నాడు? ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
2: ఏమన్నాడు ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
1: గణపతి బాలుడుగా ఉన్నప్పుడు ఎడమ రొమ్ము పాలు పూర్తిగా తాగేసి కుడి రొమ్ము పాలు తాగడానికి ఎగబడ్డాడు. కానీ అక్కడ ఆ బాలుడికి పాలు దొరకలేదు, నోటికి పాము తగిలిందట. అప్పుడు గణపతి తలెత్తి తల్లి వంక దీనంగా చూస్తూ, ఏమిటమ్మా నాకు, ఏమిటి అర్ధాకలి అన్నట. ఆ మాట వినేసరికి పార్వతి మనస్సు కుంగిపోయింది. మహేశ్వరుడికే తన శరీరంలోని అర్ధభాగాన్ని పార్వతికి ఇచ్చేసి తాను అర్ధనారీశ్వరుణ్ణి అనిపించుకున్నాడు. సంతాన విషయాన్ని తాను పట్టించుకోకుండా ఇలాంటి చెప్పుకోలేని ఇబ్బందుల్ని తాను సరిదిద్దగలడా ఇప్పుడు ఈ పార్వతికి? అదే, మీ పార్వతికి కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. ఇది చంటి పిల్లోడి పాలకు సంబంధించిన విషయం కాదు, సంసారాన్ని తీర్చేసేంత పెద్ద విషయం, చాలా పెద్ద విషయం.
0: ఇంకా పుస్తకం చదువుతూనే ఉన్నావా బాబు? కనురెప్ప చాలా బాధల్ని కప్పుకుపోయేలా చేస్తుంది నాన్న, నిద్రపో.
3: చూడు నాన్నా, నాన్నా, పార్వతి ఈ పుస్తకంలో ఏమి రాసిందో తెలుసా? సంతానం విషయంలో ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది సంసారాన్నే చీల్చేసే ఇబ్బందట.
0: ఎన్నాళ్ల క్రితం రాసిందో కానీ నిజాన్ని వ్రాసింది కదరా. మరి నీ సంసారంలో నీ కొడుకు మామూలు తుఫాను తెచ్చాడా? అది ఒక భయంకరమైన తుఫాను.
3: అయితే ఆ తుఫాను వాడు తెచ్చాడు, వాడే పోతాడు. మా ఇద్దరి మధ్య ఏమిటి ఇబ్బంది నాన్నా?
0: అంత తేలికగా కొట్టిపారేస్తున్నావు కాబట్టి నువ్వు మగాడివయ్యావు. అలా కొట్టిపారేయలేకపోయింది కాబట్టి తను పార్వతి అయ్యింది. ఏమిటలా చూస్తున్నావు? నీ కొడుకు విషయంలో నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే.
3: నాన్నా,
0: నిన్ను సమర్థించడంలోను పార్వతిని వ్యతిరేకించడంలోను నేను చేసింది అన్నింటికంటే పెద్ద తప్పు. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో మహి.
4: హే అమ్మా, నాన్న, తాతయ్య, అన్నయ్య వచ్చాడు. ముంబై నుంచి అన్నయ్య వచ్చాడు.
5: హే ఏ, బ్యాగ్ జారిపోతుంది, చెయ్యి లాగేయకు.
6: ఎరా గణేష్, ఏ పండగ పాపం లేకుండా హఠాత్తుగా ఊడిపడ్డావు?
1: ఇప్పుడేం సెలవులరా?
3: కార్పొరేట్ ఉద్యోగం కదా, ఎప్పుడుంటుందో ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలీదు. ఏం జరిగిందిరా అక్కడ?
4: భలే వాడివి నాన్న, నీకు ప్రతిదానికి అనుమానమే.
6: సరే, వాణ్ణి స్నానం చేయమనండి, పోరా లోపలికి. వసంత,
5: నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను.
1: ఏమిటి అలా ఉన్నారు?
3: వాడి ముఖం చూస్తుంటే అంత జోషిగా ఉన్నట్టు లేదు. సంథింగ్ హ్యాపెండ్. చూడు, తర్వాత నువ్వు వివరం కనుక్కో.
6: మహేష్, మహేష్.
3: ఏంటన్నా?
6: పోలీస్ ఆఫీసర్ రా, మన ఇంటికొచ్చి మన అడ్రస్ అడుగుతున్నాడు పోలీస్ ఆఫీసరు.
3: అయితే మాత్రం అంత కంగారు పడతావేంటన్నా?
7: ఎవరండి లోపల? హలో, ఎవరు లోపల?
3: లోపలికి రండి. ఎవరు కావాలి మీకు?
7: మహేష్ అంటే మీరే అనుకుంటాను.
6: అవునండి, మా అబ్బాయే. వాడు ఎప్పుడు ఎలాంటి తప్పులు చేశారగడు.
7: మీరేదో తప్పు చేసినట్టు ఎందుకంత కంగారు పడిపోతున్నారు?
3: వయసు అలాంటిది, చెప్పండి ఎందుకు వచ్చారు? నాతో ఏంటి పని? నిలబడే ఉన్నారు, కూర్చోండి. పార్వతి, పార్వతి, కాఫీ తీసుకురా. చెప్పండి సార్.
7: గణేష్, ఆ కుర్రాడు మీ అబ్బాయి అనుకుంటాను.
6: వాడు మా మనవడండి, వాడు కూడా ఏ తప్పు చేయడు. అసలు వాడు ఈ ఊళ్ళోనే ఉండడు.
7: రండి, మీరు కాస్త బయటికి వెళ్తారా?
3: నాన్న, నువ్వు ఉండు.
7: బై ది వే, నా పేరు రాజేష్, డిపార్ట్మెంట్ మనిషిని.

0: చెప్పక్కర్లేదుగా, యూనిఫామ్ చెప్తుందిలేండి.
1: కాఫీ తీసుకోండి.
2: ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే.
0: హలో పారు, సారీ పార్వతి గారు, మీరా? మీరేనా?
1: మీరు
0: మీలో ఏ మార్పు లేదు కానీ నాలో చాలా మార్పు వచ్చింది. నేనండి రాజేష్ని, మీ క్లాస్మేట్ని.
1: ఓ రాజేష్, సారీ రాజేష్ గారు, ఎలా ఉన్నారు?
0: ఇదిగో ఇలా కాకీలా ఉన్నాను, ఐ మీన్ కాకీ డ్రెస్లో ఉన్నాను.
1: ఏమిటి ఇలా వచ్చారు?
3: ఊరకరారమ్మా, పోలీసులు ఏదో గండాన్ని తీసుకొస్తారు.
0: సార్ మహేష్ గారు, మీ నాన్నగారిని కాస్త బయటికి పంపించండి.
3: నేనా? బయటిక?
4: నాన్నా బయటికి వెళ్ళు. బా, మరేం పర్వాలేదులే, నువ్వు వెళ్ళు.
3: అలాగే అలాగే.
0: ఇప్పుడు చెప్పు పారు, సారీ పార్వతి గారు, ఈ మహేష్ గారు మీ వారా?
1: పార్వతికి మహేశ్వరుడేగా వారు మా శ్రీవారు.
0: కరెక్ట్ కరెక్ట్. సార్ మహేష్ గారు, మీ శ్రీమతి పార్వతి గారు, అబ్బా కాలేజీ రోజుల్లో ఆవిడే కాలేజీ బ్యూటీ అంటే నమ్మండి.
4: అవునవును చెప్పింది, మీరు తనని గాఢంగా ప్రేమించేవారని కూడా చెప్పింది.
0: అదే అఫ్కోర్స్, నేను మీ ఇద్దరిని లైటర్ వెన్ చేయటానికి సంభాషణను అటు తీసుకువెళ్ళానులేండి.
4: అర్థమైంది, అసలు విషయం చెప్పండి.
0: మీరిప్పుడు ఆపదలో ఉన్నారు.
4: అర్థమైంది.
0: అర్థమైందా?
4: అవును, కానీ అర్థమే అయ్యింది, ఐ మీన్ సగమే అయ్యింది.
0: ఏమని?
4: మా గణేష్ విషయంలో మీరు వచ్చారు, అర్థమైంది, కానీ కారణం ఏంటో తెలియడం లేదు.
0: భలేవారండి, చూస్తుంటే నేనటు మీరు ఇటు అయితే బాగుండు అనిపించేలా ఉంది.
1: రాజేష్,
0: సారీ సారీ, మీ ఆయనలో పోలీసు బుద్ధులున్నాయని చెప్పడం నా ఉద్దేశం. మహేష్ గారు, పార్వతి వ్యక్తిత్వం మనస్తత్వం నాకు తెలుసు కనుక మీరే కొంచెం గుండె దిటవు చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను కనుక సరిపోయింది. మరొకరు ఎవరైనా వస్తే చాలా ప్రమాదంలో మునిగిపోయేవారు.
4: ఏమిటా ప్రమాదం?
0: అందుకే కంగారు పడొద్దన్నాను నేను.
4: నేనేం కంగారు పడడం లేదు. చెప్పండి ఏమిటా ప్రమాదం?
0: మీ అబ్బాయి గణేష్ ఒక ఘోరం చేశాడు.
4: ఏమిటి, ఏమిటా ఘోరం చెప్పండి.
0: మీరు గాబరా పడిపోతున్నారు.
4: నో.
0: పార్వతి గారు, మీ గణేష్ ముంబైలో ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. మీ అబ్బాయి కారణంగా ఆ అమ్మాయి నెల తప్పింది.
1: ఓ మై గాడ్.
4: అయితే
1: మీరు ఆవేశపడకండి రాజేష్. ఒకవేళ వాడు అలాంటి తప్పేదన్నా చేస్తే వెంటనే పెళ్లి చేసేద్దాం.
4: కీప్ క్వైట్ పార్వతి, చెప్పండి అంతకు మించి ఏమైనా జరిగిందా?
0: జరిగింది.
4: ఏంటది?
0: ఆ పిల్ల పెళ్లి చేసుకోమని అడిగింది, మీ వాడు తిరస్కరించాడు. షీ అటెంప్టెడ్ సూసైడ్, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ మీ వాడి పేరు మెన్షన్ చేసింది.
1: భగవంతుడా,
0: అందుకే ప్రమాదం అన్నాను. మహేష్ గారు, ఆ పిల్ల అలా చేయడం
4: మంచి పని చేసింది, చాలా మంచి పని చేసింది. అంటే సహజీవనం చేసి ఆ పేరుతో సంసారం చేసేసి గర్భవతిని చేసి మోసం చేస్తాడా? ఈ సంస్కారానైనా నేను వాడికి నేర్పింది, ఈ సంస్కృతినైనా వాడి నుంచి నేను ఆశించింది.
0: మహేష్ గారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే?
4: వద్దు, మీరు నాకు ఆ సలహాలని టిప్స్గా ఇవ్వమాకండి. తీసుకెళ్ళండి వాణ్ణి, అరెస్ట్ చెయ్యండి.
1: ఏమండి
3: బాబు? మహేష్,
0: మహేష్ గారు,
4: ఎవరు ఏం చెప్పినా వినిపించుకోను. లెట్ హిమ్ గో టు హెల్, అరెస్ట్ చెయ్యండి వాణ్ణి. పట్టుకోండి వాణ్ణి, పట్టుకోండి, షూట్ చేయండి, షూట్ చేసేయండి వాణ్ణి.
5: గుర్తుకొచ్చిందా? నీ చేతులతో నువ్వు వాణ్ణి పట్టించావు. నా మనవడి చేతులకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తుంటే నేను, నా కోడలు, నా మనవరాలు విలవల్లాడిపోతుంటే బండరాయిలా కూర్చుండిపోయావు. గుర్తుందా? పార్వతి నిన్ను బ్రతిమిలాడింది, కాళ్ళ మీద పడింది, నిందించింది, రెచ్చిపోయి మాట్లాడింది. చివరకు ఆ రాత్రి పార్వతి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నా స్నేహితుడు నాకు చెప్పాడు. నాకు కోపం వచ్చింది. పార్వతి రాజేష్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదు అనుకున్నాను, కానీ వచ్చింది. వారం రోజుల తర్వాత వచ్చింది, నేనే అడ్డగించాను.
1: వసంత, వసంత
3: ఆగు, నిన్నే ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికల్లా లోపలికి వెళ్ళిపోతున్నావు? మాట్లాడు, మాట్లాడవే.
1: ఏమండి మాట్లాడమంటున్నారండి ఆయన? నన్ను మాట్లాడమంటున్నారు, మీరేం మాట్లాడరే.
3: ఏమిటి ఏమిటి వాడు మాట్లాడేది? నా కొడుకుని అమాయకుడిని చేసి అంతకంటే మంచి జీవితం వాడితో ఉందని ఆ రాజేష్ గారితో లేచి వెళ్ళిపోయిన దానివి. అవును అవును. అంటే వారం రోజులు పోలీసు కాపురం చేసి అది నచ్చక తిరిగి వచ్చిందాని.

0: నువ్వు నా కొడుకుని మాట్లాడమంటున్నావు ఏంటి?
1: మిస్టర్ కుటుంబరావు, విల్ యు షట్ యువర్ మౌత్? ఇదిగో మిమ్మల్ని మహేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. వారం రోజులు ఇంట్లో నేను లేకపోవడాన్ని మీ నాన్న ఏడాది పాటు సీత రావణుడి లంకలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు అని లోకులు కాకులై కూసిన విధంగా కూస్తున్నాడు, నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. దీనికి మీ నుండి సమాధానం ఏమి ఉండదా? మీ నోరు మూగపోయిందా? మీ మెదడు నా మీద వేసిన అపవాదుని నమ్మేసిందా? చెప్పండి.
0: అపవాదు? ఏంటి అపవాదు? నువ్వు ఆ రాజేష్ గారితో ముంబై వీధుల్లో తిరగడం నిజం కాదా? ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పు. పైగా నా కొడుకు చచ్చిపోయినట్టు బొట్టు చెరుపుకొని గాజులు పగలగొట్టుకొని ఈ విధ వేషం ఏమిటి? ఎందుకో చెప్పు.
1: మీరు మాట్లాడరేమండి, నేను మీ పార్వతిని అర్ధనారిని చెప్పండి.
2: నేను చెప్పడం కాదు, ఆయన ఏదో అడుగుతున్నారుగా, ముందు సమాధానం చెప్పు.
1: చెప్పను, ఇప్పుడు అస్సలు చెప్పను. మీరు మీరు అవమానించింది నన్ను కాదు, నా శీలాన్ని, నా పాత్రని.
3: అమ్మా నువ్వు లోపలికి రామ్మా.
2: పార్వతి, పార్వతి! ఏమిటా కాగితం?
1: ఏమి లేదు.
2: ఏంటా కాగితం ఇటువ?
1: నేను ఇవ్వను.
2: ఇస్తావా లేదా?
1: నేను ఇవ్వను.
2: ప్రేమలేఖ కదూ?
1: అవును.
2: ప్రేమలేఖ? వాడు ఆ రాజేష్ నీకు రాసిన ప్రేమలేఖ అంతేనా? ఈ ప్రేమలేఖ చూశాక నువ్వు పరిగెత్తికెళ్ళింది?
1: ఇది చదివారా? ఈ లేఖ మీరు చదివారా?
2: చదవడమా? ఛీ, దుర్మార్గురాలివి నువ్వు, నీచురాలివి.

0: ఆ రాత్రి నేను అగ్గి రాజేసి ఆజ్యం పోస్తే నువ్వు పార్వతిని సమిధను చేశావు. ఆ ఉత్తరం గురించి అంత సంఘర్షణ పడ్డావు. ఏనాడు పల్లెత్తు మాటనని నువ్వు. ఆ రాత్రి నా కోడల్ని తిట్టావు, దారుణంగా కొట్టావు. అసలు ఆ ఉత్తరం నువ్వు చదివావా?
1: లేదు నాన్న, చదవలేదు. మా ఇద్దరి పెనుగులాటలో ఆ ఉత్తరం ఎటుగిరిపోయిందో కూడా తెలియదు.
2: నానా, నానా, పోలీస్ అంకులు వస్తున్నారు.
3: నమస్కారం. నమస్కారం సార్. మహేష్ గారు
1: నమస్కారం.
3: ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రిసీవ్ చేసుకోలేదు.
1: అసలు నేను ఫోన్ ఎక్కడ పడేశాను కూడా నాకు తెలియడం లేదండి.
3: చివరికి మీ అమ్మాయి వసంత రిసీవ్ చేసుకుందిలేండి. విషయమంతా చెప్పింది. మీ అబ్బాయి బాగున్నాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
1: వాడి గురించి నాతో చెప్పొద్దండి.
3: చెప్పకపోతే ఎలాగండి? మీకు చెప్పడానికి మీ శ్రీమతి లేదుగా. ఆ రాత్రి మీరు బలవంతంగానైనా ఆ ఉత్తరం, అదే ఐ మీన్ ఆ ప్రేమలేఖ చదివి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. పార్వతి గుండె ఆగిపోయేది కాదు. వెతకండి, ఆ ఉత్తరం ఎక్కడుందో వెతకండి.
2: ఇదిగో సార్, ఈ టేబుల్ మూలలోనే ఉంది.
3: ఆ ప్రేమలేఖ మడతలు విప్పి మీ నాన్నకి వినిపించమ్మా. పార్వతి అందులోని విషయమంతా నాకు చెప్పింది. మీ నాన్నకి తెలియాలి. చదువమ్మా, చదువు.
2: మీరు మహేశ్వరులు, నేను పార్వతిని. అర్ధ శరీర భాగస్వామ్యంలో పిల్లల అవకతవకల్ని సరిదిద్దవలసిన దాన్ని. అందుకే రాజేష్ చెప్పిన విధంగా అతనితో ముంబై వెళ్ళిపోతున్నాను. అతను చెప్పిన విధంగా ముంబైలో నా బొట్టు గాజులు తీసేసి జడ్జి గారితో నేను విధవరాలినని చెప్పబోతున్నాను. నా బిడ్డ నన్ను పోషించాలి గనక దయ ఉంచండి. నాకెవ్వరూ లేరు. ఆ పిల్లను నా కోడలిగా అనుగ్రహించండి అని వేడుకొని పిల్లలను రక్షించుకొని రెక్కల కట్టుకు వాలిపోతాను. హే మహేశ్వర, నా ప్రాణనాథ, పార్వతి చేసిన తప్పుల్ని ఎన్నో క్షమించారు. నా ఈ తప్పుని కూడా క్షమిస్తారు కదూ? క్షమిస్తారనే నమ్మకంతో మీ అర్ధనారీశ్వరి పార్వతి. అమ్మా
1: పార్వతి, పార్వతి, పార్వతి!
3: మీ మొండితనం, ఆమె పంతం. మీరు తప్పకుండా ఉత్తరం చదివి ఉంటారన్న నమ్మకంతో వచ్చింది, కానీ ఒక అపార్థం ఇంత అనర్థానికి దారితీసింది.
4: మహేష్, అదిగో చూడు, నీ కొడుకు, నీ కోడలు.
5: నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నాన్న.
3: మహేష్ గారు, ఈ సందర్భంలో మీకోసం ఒక వ్యక్తి వచ్చారు. రండి రండి జాహ్నవి గారు. మహేష్ గారు, ఈవిడ పేరు జా

0: జాహ్నవి అంటే గంగ.
1: అవును, గంగే, నిజంగా గంగే. ఈవిడ మీ పార్వతి గారి నవలలన్నీ చదివారు, వాటి మీద పిహెచ్డి చేస్తున్నారు. పార్వతి గారంటే అపరిమితమైన అభిమానం.
2: నమస్కారం మహేష్ గారు.
3: నమస్కారం.
4: అబ్బా, అచ్చు అమ్మగొంతులాగే ఉంది
5: కదా. అచ్చు అమ్మలాగే ఉంది.
1: అవును, మీ నాన్నగారు ఒప్పుకుంటే అమ్మే అవుతుంది. మహేష్ గారు, చరమాంకంలో ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగా ఎలా కొనసాగిస్తారు? ఈవిడ తను ఒంటరిగానే ఉంటుంది. ఈవిడ్ను మీ జీవితంలోకి ఆహ్వానించండి.
2: అవును, అమ్మను కావాలనే వచ్చాను. మీ నాన్నగారికి భార్యను కావాలనే వచ్చాను. నచ్చితే ఆయనతో సహజీవనం చేయాలని లేదా పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని వచ్చాను.
1: శుభం మహేష్ గారు. ఈవిడ ఈ ఇంట్లో ఉంటే పార్వతి గారు ఉన్నట్టే ఉంటుంది, కాదనకండి.
3: రాజేష్ గారు, సహజీవనం సంస్కృతి ఏమిటో నాకు తెలీదు, ఆ సహజీవనం అవసరం ఏమిటో కూడా నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, క్రౌంచ పక్షి కథ. బోయవాడు పక్షి జంటలో ఒక పక్షిని కొట్టాడు. మరో పక్షి అతన్ని నిందిస్తూ, ప్రపంచంలో క్రౌంచ పక్షి జాతి తన జంటను కోల్పోతే తాను కూడా చనిపోతుంది, కానీ మరో పక్షితో జతకట్టదు అని చెప్పి ఆ పక్షి కూడా చనిపోతుంది. అప్పుడే బోయవాడి మదిలో ఏకపత్నీవర్తుడైన రాముడి పాత్ర మెదిలింది. వెంటనే మానిషాదం ఆలపించాడు. బోయవాడు వాల్మీకి అయ్యాడు. అవును, నేను క్రౌంచ పక్షిని. నా జంట పోయిన తర్వాత ఇంక బతికి ఉండటం నేరం. ఇది నాకు నచ్చని జీవితం. సెలవు.
6: మీరింతవరకు అర్ధనారీశ్వరం నాటికి విన్నారు. రచన సంజీవి. ఇందులో కుటుంబరావు డాక్టర్ ఎంసి దాస్, రాజేష్ శ్రీ పి హృదయరాజ్, మహేష్ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్ శ్రీ కె అశోకానంద్, పార్వతి శ్రీమతి బుర్రా విజయదుర్గ, వసంత శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి శ్రీమతి పి పావని పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రనడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం వింటారు శ్రీ మావుడు.

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి బాలరాజు ఈ చిత్రం నుంచి పాట వింటారు.

ఆ కసరులోనే అలక నవ్వుల విసురు లేకపోలేదు. కొంత చిలిపితనముంది, మరి కొంత కలికితనముంది.

0: బ్రహ్మయ్య.
1: ఆత్మగౌరవం ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

0: ముందుకు వస్తావు.
1: ఇంద్రధనుసు కార్యక్రమంలో చివరి పాట బందిపోటు దొంగలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ గొల్లాపిని శేషాచలం. 6:35 సేద్యప్ శుద్ధులు కార్యక్రమంలో వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, దాని గురించి శ్రీ హేమంత్ రాజు గారి సూచనలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో ఆహార పదార్థాలలో కల్తీ డాక్టర్ వి సలీం బాషా గారి ప్రసంగం వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ వి చలపతి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు. అనంతపురంలో నెలకొన్న శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ దత్త ఆలయం గురించి వివరాలు తెలుసుకుంటారు. 9:10 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరండి సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:13 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. రేపటి మా సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం గృహిణిగా ఇంటి బాధ్యతల్లో మునిగి ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో కుట్టు పని, అల్లికలు, ఇతరత్ర పనులు చేస్తుంటారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు. కుందూర్పి మండలం యనుమలదొడ్డి అభ్యుదయ మహిళా రైతు శ్రీమతి కె రాజమ్మ గారితో పరిచయం. పరిచయకర్త

శ్రీయే హేమంతరాజు, నిర్వహణ కి శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. 7:49 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:45 కామాక్షమ్మ కాశీ ప్రయాణం నాటిక రచన శ్రీమతి కె పద్మ, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 10:00 నాటిక మార్పు రూపకం రచన మరియు సమర్పణ శ్రీ ఎం హరి.